ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 13వ తేదీ సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం జయ జననీ జననీ బృందగానం వింటారు. రచనశ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

జయ జనని అంటూ సాగిన దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీ యుఎస్ ప్రసాదరావు.
1: సర్వమత సమన్వయము. మానవుడు సాధించిన అత్యున్నత విలువల్లో మతం ఒకటి. మతం మనిషికి ప్రేమను, కరుణను, నైతికతను, సహనాన్ని నేర్పిస్తుంది. కానీ నేటి సమాజంలో మతం పేరిట ద్వేషాలు, విభేదాలు హింసకు ప్రేరేపించడం శోచనీయం. కులాల పేరిట కురుక్షేత్రాన్ని, మతాల పేరిట మారణహోమానికి పాల్పడడం మానవత్వానికి మచ్చ తెస్తోంది. మతంలోని సారాంశాన్ని గ్రహించి పరమత సహనాన్ని పాటిస్తే మంచిది. మనుషుల స్వార్థం, అజ్ఞానం, అసహనం వలనే మతాల మధ్య వైషమ్యాలు ఏర్పడుతున్నాయి. స్వామి వివేకానంద మృగాన్ని మానవునిగా, మానవుని దేవునిగా మార్చగల శక్తి మతంలో ఉందని అన్నారు. ఈ మాటల్లో మతం యొక్క అసలైన మహత్తు దాగి ఉంది. మతాన్ని విభేదాలకు కారణంగా కాకుండా మానవ సమైక్యతకు సాధనంగా చూడాలి. మన దేశం అనేక భాషలు, మతాలు, ఆచారాలు, సంప్రదాయాల సమాహారం. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ మతాల వారు కలిసిమెలిసి జీవించడం భారత సంస్కృతికి ప్రత్యేకత. దేవాలయాలు, మసీదులు, చర్చిలు వేర్వేరు అయినప్పటికీ ప్రార్థనా లక్ష్యం ఒకటే, మానవుని ఆధ్యాత్మికంగా ఉన్నతుడిగా తీర్చిదిద్దడం. నదులు వేర్వేరు దిశలో ప్రవహించినా చివరకు సముద్రంలో కలిసినట్లే అన్ని మతాలు చివరకు సత్యం మరి శాంతి వైపే నడిపిస్తాయి. సర్వమత సమన్వయము ఉన్న సమాజంలో ద్వేషానికి అవకాశం ఉండదు. దీనివల్ల పరస్పర గౌరవం, సహనం, సోదరభావం పెరుగుతాయి, శాంతి భద్రతలు నెలకొంటాయి. అందుచే మతం మనుషులను విడదీయడానికి కాదు, కలపడానికనే సత్యాన్ని గ్రహించాలి. అప్పుడే నిజమైన మానవత్వం వికసిస్తుంది. సరైన అవగాహన లేక ఇతర మతములను విమర్శిస్తూ మన మతులను చెడగొట్టుకుంటున్నాము. ప్రతి మతము ప్రేమ, శాంతి, సేవ, సహనము, సత్యం వంటి మానవీయ విలువలనే ఉపదేశిస్తుంది. కానీ మనుషుల్లో సరైన అవగాహన లేకపోవడం, అసహనం పెరగడం వల్లనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిజానికి మతాల్లో తప్పు లేదు, మారవలసింది మనుషుల మనసులు, వారి ఆలోచన విధానం. మతం కాదు మతి మారాలి, మనిషి కాదు మనసు మారాలి అనే మాటల్లోనే సమస్యకు పరిష్కారం దాగి ఉంది. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నప్పటికీ వాటి గమ్యం మాత్రం ఒక్కటే, మానవుని సత్యమార్గంలో నడిపించడంలో మార్గాలు వేరు కావచ్చు, ఆచారాలు భిన్నంగా ఉండవచ్చు, ప్రార్థనా విధానాలు మారవచ్చు. కానీ అన్ని మతాల అంతరార్థం మానవుల్లో దైవత్వాన్ని వెలికితీయడమే. వివిధ మతాల బోధనలను పరిశీలిస్తే ఈ సత్యం స్పష్టమవుతుంది. జీసస్ క్రీస్తు ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అని దైవ సందేశాన్ని మానవాళికి అందించారు. అలాగే బౌద్ధ మతంలో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే బోధనలు మానవుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, సమాజ సేవాభావాలను పెంపొందిస్తాయి. ఇస్లాం మతము శాంతి, సమానత్వం, దాన ధర్మాలను బోధిస్తుంది. హిందూ ధర్మం ఓషధై కుటుంబం అని, ప్రపంచమంతా ఒక కుటుంబం అని ప్రకటిస్తుంది. అందువల్ల మతాలు వేర్వేరు అయినప్పటికీ వాటి సారాంశం మాత్రం మానవ ప్రేమే. మన దేశం అనేక మతాల సమ్మేళనము. ఈ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత. మనం పరస్పరం గౌరవించుకుంటూ ప్రేమతో ముందుకు సాగినప్పుడు మాత్రమే సమాజంలో శాంతి, సౌభ్రాతత్వం నెలకొంటాయి. భాష మారవచ్చు, పదాలు వేరేగా ఉండవచ్చు, కానీ ప్రతి మనిషిని మతం మంచితనం వైపే నడిపిస్తుంది. ఈ అంతరార్థాన్ని గ్రహించలేకనే మనుషులు మతాల పేరుతో వైషమ్యాలు పెంచుకుంటున్నారు. ఇది సమాజానికి శ్రేయస్కరం కాదు. సర్వమతాల మూలసూత్రం ప్రేమే. ప్రేమలేని జీవితం నిర్జీవం. ఈ విషయాన్ని కబీర్ మహాశయుడు ఎంతో గొప్పగా చెప్పారు. ప్రేమలేని శరీరం శవంతో సమానం. కంచరవాణి తోలు తిత్తి

0: ప్రాణం లేకపోయినా శ్వాస తీసుకున్నట్టే ఉంటుంది అని. ప్రేమ, కరుణ, సహనం ఇవే నిజమైన ఆభరణాలు. ప్రతి మతం బోధిస్తున్నది ఇదే. ఈ సత్యాన్ని గ్రహించిన రోజున మతాల మధ్య గోడలు కూలిపోతాయి, ద్వేషాలకు ముగింపు పడుతుంది. అందుకే నేటి బాలలకు చిన్నప్పటి నుంచే మత సామరస్యాన్ని, మానవత్వాన్ని, పరస్పర గౌరవాన్ని బోధించాలి. అదే భావి సమాజానికి వెలుగుబాట అవుతుంది.
1: శ్రీ యుఎస్ ప్రసాదరావు గారి వ్యాఖ్యానంలో మీరింతవరకు చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో మామిడి కోత అనంతరం జాగ్రత్తలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు కొన్ని సూచనలను అందిస్తారు.
1: మామిడిని మనం ఫలరాజు అంటాం. ఈ మామిడి పంట మన చేతికొచ్చినప్పుడు, కాపు చేతికొచ్చినప్పుడు మనకు ఆ తోట ఉండనివ్వండి, లేకపోతే మనకి ఇంట్లో ఒకటి రెండు చెట్లు ఉండనివ్వండి, ఇంటిళ్ళ పాది కూడా చాలా బాగా ఆస్వాదించేటువంటి పంట ఇది. ఒకటి రెండు నెలలు మనము ఎడదరిపి లేకుండా ఈ మామిడి పండ్లని తింటాం. అలాగే మనం అమ్ముకునేవి అమ్ముకుంటాం. పంటల వారీగా తీసుకున్నా కూడా వ్యాపారస్తులకి మనం అమ్ముకుంటాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పంట తీసుకున్న తర్వాత, అంటే పంట కోత అయిపోయిన తర్వాత మామిడిలో మనము కొన్ని చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ చాలామంది ఈ పనిని సరిగ్గా పట్టించుకో. కోత తర్వాత మనం కొంత నిర్లక్ష్యం చేయటం వల్ల మనకి ప్రతి ఏడాది రావాల్సినటువంటి కాపు రాకుండా సంవత్సరం దాటి మళ్ళీ ఇంకొక సంవత్సరం మనకి ఎడంతో పంట చేతికొస్తూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం సరైన కాపు రాకుండా మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం కాపు వస్తుంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే, పంట కోత తర్వాత మనం చిన్న చిన్న జాగ్రత్తలు గనక తీసుకుంటే పంట ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే దానికి కావాల్సినటువంటి పోషణ అంతా పుంజుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ కాపుకు సిద్ధమవుతుంది. మామూలుగానే మన మనుషుల్లో కూడా బాలింతరాలు కాన్పోయిన తర్వాత ఎంత నీరసంగా ఉంటారు, వాళ్ళకి సరైనటువంటి పోషణ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకా మనుషుల్లో అయితే కాన్పోయిన తర్వాత అప్పటికే నీరసంగా ఉంటారు, అదిగాక పిల్లవాడికో పిల్లకో మరి పాలు ఇవ్వాలి, దానికి సరిపోయేలాగా కూడా పోషణ ఇవ్వాలి, రెండు రకాల పోషణలు ఇవ్వాలి. ఇక పంటలో అయితే మనం కాపు తీసేసుకుంటాం, తర్వాత అప్పటికే మరి ఎండాకాలం అయిపోయిన తర్వాత సరైనటువంటి వర్షాలు లేక నీటి లభ్యత కూడా సరిగ్గా లేక మొక్క నీరసించిపోయింది. అందుకని మామూలుగా ఏం చేయాలంటే, పంట కోత అయిపోయిన తర్వాత మామిడిలో కొంతకాలం దానికి విశ్రాంతి ఇవ్వాలి. ఒక 15-20 రోజులు దాన్ని మనం వదిలేయాలి. ఎక్కడైతే తడి తక్కువగా ఉందో, వానలు సరిగ్గా లేవో, లేకపోతే బెట్ట ఎక్కువగా వచ్చిందో ఎండాకాలం సమయంలో, తడిచ్చేసి ఒక 15-20 రోజులు వదిలేయాలి పంటని. అప్పుడు అది విశ్రాంతి తీసుకుంటుంది. ఆ తరువాత మనము ఈ 15-20 రోజుల తర్వాత సేద్యపు పనులు మొదలుపెట్టుకుంటాం, చిన్న చిన్నవి. ఇక్కడ విశ్రాంతి తర్వాత మనము సేద్య పనులు ఏం చేస్తాము? ముఖ్యంగా మొక్కలో పెరిగినటువంటి అడ్డదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మల్ని మనం కత్తిరించేస్తాం, ఎండిన పుల్లల్ని తీసేస్తాం, అలాగే కాపు కాసినటువంటి కొమ్మల్ని ఒక కణుపుకి వెనకకి మనం కత్తిరింపులు చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, పంట చెట్టు కానీ గుబురుగా ఎప్పుడైతే ఉందో సూర్యరశ్మి సరిగ్గా తగలదు. అందుకే సూర్యరశ్మి ఎప్పుడైతే తగలదో సరైనటువంటి ఆకులు అలాగే తర్వాత పోత కాత సరిగ్గా రావు. అందుకే మనము తూర్పు పడమన్నా సరిగ్గా ఈ సూర్యరశ్మి పడే

0: ఉండేలాగా మొక్కలకి కత్తిరింపులు సరైనటువంటి పద్ధతిలో చేసుకోవాలి. అలాగే గాలి వెలుతురు కూడా బాగా సోకాలి కాబట్టి సరైన పద్ధతిలో మనం ఆ జాగ్రత్తలు తీసుకోగలిగితే కనుక మంచిగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మామిడిలోనే చాలా రకాలు ఉంటాయి. కొన్ని రకాలకి కొమ్మలు ఆకులు ఎక్కువ వేస్తూ ఉంటాయి. అలాంటి వాటికి ఖచ్చితంగా ఈ కత్తిరింపులు చేయాలి. ఉదాహరణకి బంగినపల్లి, అలాగే ఆల్ఫాన్సో, నీలం ఇలాంటి రకాలన్నిటికీ కూడా ఆకులు కొమ్మలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటిని కోత తర్వాత మనం సరైన పద్ధతిలో కత్తిరింపులు చేసుకుంటేనే ఉపయోగం. ఈ కత్తిరింపుల కోసం ఈ మధ్యకాలంలో మంచి మంచి పరికరాలు వచ్చాయి. ఇప్పుడు కత్తిరించుకోవటానికి ఉపయోగపడేటువంటి రంపం లాంటివి వచ్చాయి, అలాగే కత్తిరింపులకు ఉపయోగపడేటువంటి కత్తులు వచ్చాయి, అలాగే పెద్ద పెద్ద కత్తెర లాంటి సికేచర్లు అంటారు అవి వచ్చాయి. మనకు అనువుగా ఉన్నవి గవర్నమెంట్లో ఒకసారి సబ్సిడీ కింద కూడా ఇస్తుంటారు వీటిని, వాటిని తీసుకొని కత్తిరింపులు చేసుకోవాలి. ఇకపోతే కత్తిరింపుల తర్వాత మనము 1 లీటర్కి 10 గ్రాములు యూరియా, 5 గ్రాములు జింక్ సల్ఫేట్ కలుపుకొని మొత్తం చెట్టంతా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇంకొక పని కూడా చేయాలి. కత్తిరింపులు ఎప్పుడైతే చేస్తామో ఆ కత్తిరించిన భాగానికి మరి ఏదన్నా తెగులు రాకుండా జాగ్రత్తగా బోర్డెక్స్ పేస్ట్ని పూయగలిగితే పూయాలి. లేదు కాపర్ ఆక్సిక్లోరైడ్ లాంటి మందుని కూడా మనం పిచికారీ చేసుకోవడం పూయటం చేయాలి. ఆ విధంగా చేసుకోవడం వల్ల ఆ కత్తిరించినటువంటి కొమ్మలకి తెగుళ్ళు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా యూరియా 1 గ్రాములు, జింక్ సల్ఫేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పంట అంతా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే తర్వాత చిగుళ్ళు అవన్నీ కూడా బాగా వస్తాయి. చెట్ల మధ్యలో మనకు స్థలం చాలా ఉంటుంది. అక్కడ మనకి ఈ కలుపు గిలుపులు రాకుండా ఉండటం కోసం కానీ, లేకపోతే ఆ నేలంతా ఆరోగ్యంగా ఉండటం కోసం కానీ పచ్చి రొట్టె పంటల్ని మనము సాగు చేసుకోవాలి. తొలకరి వానల తర్వాత ఈ పచ్చి రొట్టె పంటలను కనుక సాగు చేసుకున్నట్లయితే తర్వాత మనము అది భూమిలో కలిదుకోవటం వల్ల సేంద్రియ పదార్థం చేరుతుంది. దానికి తోడు కత్తిరింపుల తర్వాత ఎరువుల్ని వాటి పంట వయస్సును బట్టి మనం మొక్కలకి నత్రజని, భాస్వరం, పొటాషు యూరియా రూపాన, సూపర్ రూపాన, మిరట పొటాష్ రూపాన మనం అందించాలి. ఈ విధంగా అందించిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో మటుకు పోషణ కోసం మనము సూక్ష్మధాతు మిశ్రమాలు దొరుకుతాయి, వాటిని పిచికారీ చేసుకోవటం, ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే కనుక మన మామిడి తోట ఆరోగ్యంగా ఉంటుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం మంచి కాపు ఇవ్వడానికి సిద్ధమవుతుంది.
1: ఇంతవరకు మీరు మామిడి కోత అనంతరం జాగ్రత్తలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సూచన. ప్రాంతంలో రాగల 24 గంటల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. ఇక సముద్రంలో చేపలు పట్టే వారికి ఈరోజు నుండి రాగల 3 రోజుల వరకు వాతావరణ సమాచారం. ఈరోజు ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోను తీరం నుండి తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, ఈ గాలుల ఉధృతి గంటకు 60 కిలోమీటర్ల వేగానికి పెరగవచ్చని, అందువల్ల ఈరోజు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. అలాగే రేపటి నుండి అంటే ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో సమీకృత వ్యవసాయం ప్రాముఖ్యత ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీటికి ప్రధాన ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజీలోని 117 వరదగేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
1: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కి వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది. ఆయన చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగోతుంది కూడా నాకు చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పని పడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏది అయినప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది.
0: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు

0: భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ఎయిర్పోర్ట్ మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కలి దగ్గర నుంచి చెంబరం వరకు కూడా చూడమన్నాం, అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలో చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుందని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేస్తుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లులు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే విధంగా, అందుకని ఒక నిర్ణయం తీసుకొని ఇల్లులు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్ధిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలు ఉంటాయో అన్ని ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా రాష్ట్ర
0: రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి

0: మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. అథ వార్తాః. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన ఉద్ఘోషితం యత్ తేన గగనయాన అభియానస్య క్రూ మాడ్యూల్ తంత్రాణాం త్రయాణాం ప్రముఖ పరీక్షణానాం సఫలం నిష్పాదనం విహితం. ప్రథమ పరీక్షణం సముద్రే అవతరణానంతరం క్రూ మాడ్యూల్ ఇత్యస్య స్థితిం సునిశ్చేతుం సంబద్ధమాసీత్. యత్ అంతరిక్షయాత్రిణాం సురక్షాయాః దృష్ట్యా అత్యంతం మహత్వపూర్ణం మానదండం మన్యతే. ద్వితీయ పరీక్షణే అంబ్లికల్ తంత్రస్య పృథక్కరణ ప్రక్రియాయాః పరీక్షణం విహితం. తృతీయ పరీక్షణే తావత్ శీర్ష ఆవరణ పృథక్కరణ క్షణే క్రూ మాడ్యూల్ ఇత్యస్య సంరచనాత్మక అఖండతాయాః ప్రామాణికతాం సిద్ధం అభవత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై మాసస్య షడ్వింశే దినాంకే ఆకాశవాణీతః ప్రసారితే మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే దేశ విదేశస్య జనైః సాకం స్వకీయాన్ విచారాన్ వినిమయిష్యతి. అస్య మాసిక శ్రవ్య కార్యక్రమస్య అయం 37వ భాగో భవిత. జనాః నిశుల్క దూరభాష సంఖ్యాయాః 1800117000 ఇతి మాధ్యమేన అస్య కార్యక్రమస్య కృతే స్వకీయ పరామర్శాన్ ప్రేషయితుం శక్నువంతి. జనాః తావత్ నరేంద్ర మోదీ యాప్ ఇత్యస్య అథ చ మై గోవ్ ఇతి ముక్త మంచస్య అంతర్జాలీయ మాధ్యమేన చ స్వకీయ పరామర్శాన్ దాతుం శక్నువంతి. అస్య ఆగామినః భాగస్య కృతే పరామర్శాః అస్య మాసస్య 24వ యావత్ స్వీకరిష్యంతే. కేంద్రీయ సహకారితా మంత్రి అమిత్ షాహ అద్య గుజరాత్ రాజ్యస్య గాంధీనగరే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ APMC ఇత్యస్య అమృత మహోత్సవావసరే నూతనస్య శాక్ ఉపవిపణన్ కేంద్రస్య ఉద్ఘాటనం విధాస్యతి. సహకారితా మంత్రాలయానుసారం అస్మిన్ కార్యక్రమే శ్రీ షాహ ఏక్ పేడ్ మాకేనాం ఇత్యభియానాంతర్గతం పాదపారోపణం విధాస్యతి. సహైవ APMC సంస్థాయాః అమృత మహోత్సవస్య సంస్మరణాయ సంకలితాం ఏకాం స్మారక పుస్తికాం విమోచయిష్యతి. అత్రావధౌ శ్రీ షాహ దహేగాం APMC పరిషదః సదస్యైః సహ అపి వైచారిక విమర్శం సాధయిష్యతి. గతదినే ఓమాన్ తటే భారతీయ నావిక యుక్తే GFS గెలెక్సీ ఇత్యాఖ్యే వాణిజ్యిక పోతే ఆక్రమణాత్ పరం నవదిల్ల్యా పశ్చిమేషియా క్షేత్రే ఉత్పాతస్య శమనాయ స్వకీయం ఆహ్వానం పునః ప్రతిపాదితం. ఆక్రమణస్య తీవ్ర నిందాం కుర్వతా విదేశ మంత్రాలయేన నిగదితం యత్ పోతే స్థితేషు ఏకాదశ భారతీయ నాగరికేషు 10 నాగరికాః ఏతావతా సురక్షిततया నిష్కాసితాః అపరత్ర ఏకః నావికః అధునాపి విలుప్తః. మంత్రాలయేన ప్రతిపాదితం యత్ ఒమాన్ దేశే స్థితః భారతీయ దూతావాసః స్థితే సూక్ష్మావలోకనం కరోతి. సహైవ ప్రచలత్సు రక్షాకార్యేషు ఓమాన్ దేశస్య ప్రాధికారీభిః సాకం సక్రియ సమన్వయం సాధయతి. నవదిల్ల్యా వాణిజ్యిక నౌవహనేషు ప్రచలత్సు నిరంతర ఆక్రమణ ప్రసంగేషు స్వకీయా

0: भीरा चिन्ता प्रकटिता। अनेनैव सह भारतस्यास्य राजनैतिक समाधानाय वार्तानां शीघ्र सम्पूर्त्यै याचना विहिता, येन अस्मिन् क्षेत्रे पुनः शान्तिः स्थिरता च प्रवर्तेत। फीफा विश्वचषक पादकन्दुक प्रतिस्पर्धायां सर्वेषां प्रागुपान्त्य चरणात्मकानां द्वन्द्वानां समाप्त्यनन्तरम् उपान्त्यचक्रस्य रूपरेखा पूर्णतः सिद्धा सञ्जाता। प्रथमायाम् उपान्त्यस्पर्धायाम् आगामि बुधवासरे फ्रांस स्पेन दलयोर्मध्ये स्पर्धा भविता। क्रीडेयं भारतीय समयानुसारं रात्रौ 12:30 समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు. కార్యక్రమంలో నేటి మాట శీర్షికన శ్రీ వెదిరే రామచంద్రారెడ్డి గారి జయంతి, ఇంకా స్వాతంత్ర సమరయోధులు పాత్రికేయులు శ్రీ గుత్తి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా వారి ఇరువురి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అనంతరం డాక్టర్ గూటం స్వామి గారి స్వీయ కవితలు వింటారు. ఇంకా పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొన్నగ అంశాలు ఉంటాయి ఉదయ సమీరాలలో. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కూర్మాపు సంపత్రావు బృందం వారి నాదస్వర వాదనం వింటారు. 8:59 నుండి పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు మీకిష్టమైన పాటలను కోరి వినవచ్చు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది. 11:00 మధురిమ పాత సినిమా పాటలు. 12:10 మధుమంజరి శీర్షికన చిత్రగీతాలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:35 సాధారణంగా జీవిస్తూ ఉన్నతంగా ఎలా ఆలోచించాలి, ఈ అంశంపై మహిళా శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ ద్వారా తమ అభిప్రాయాలను అనుభవాలను ఆకాశవాణితో పంచుకోవచ్చు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి డివి మానస. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం జానపద రంజని కార్యక్రమంలో శ్రీ మిరియాల రత్నరాజు బృందం వారు పాడే జానపద గీతాలు వింటారు. రెండవ అంశంగా సాంబవుని పరిణయం తప్పెటగుళ్ళు ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ నీలబోను సత్యం బృందం. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువసన్ల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు మధురమైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. 6:10 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడే ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మున్నగు అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు. ప్రసార విశేషాలు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో సమీకృత వ్యవసాయం ప్రాముఖ్యత, ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి గారి ప్రసంగం. అనంతరం ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే 7:45 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. స్పాట్లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో ఎంపవర్

0: ఎంపవరింగ్ యూత్ షేపింగ్ ఫ్యామిలీస్ ఈ అంశంపై డాక్టర్ కె సత్యనారాయణ గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. 10 గంటలకు కర్ణాటక సంగీత అనుసంధాన సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం ప్రసారమవుతుంది. వయోలిన్ శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. రాత్రి 11:10 రేపటి ప్రసార ముఖ్యాంశాలు, వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల్లో తెలంగాణలోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సిఈఓఈ, ఐసీఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్, భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లినరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ 16-17 తేదీల్లో ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు

ఈ నెల 17 తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంతో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలనా రంగ నిపుణులను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2 పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3 పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉపవ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26 తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు, శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో జూలై 18వ తేదీ వరకు అక్కడక్కడ స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్, కాగా మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్, బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకుముందు రోజు

0: ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ మూడో రోజు టీ విరామ సమయానికి తన రెండవ ఇన్నింగ్స్ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానెక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట అనంత

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, అనంతరం డాక్టర్ గూటం స్వామి గారి స్వీయ కవితలు వింటారు. ఇంకా పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచార వాణి మునగ అంశాలు ఉంటాయి. ముందుగా వాణిజ్య విరామం.

0: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
0: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఈనాటి నేటి మాటలో శ్రీ వెదిరే రామచంద్రారెడ్డి గారి జయంతి, అలాగే స్వాతంత్ర సమరయోధులు, పాత్రికేయులు శ్రీ గుత్తి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా వారి ఇరువురి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

భూదానోద్యమ ఆద్యుడు వెదిరే రామచంద్రారెడ్డి గారు ఆయన జయంతి నేడు. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని పేదల సమస్య తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. ఈ సమస్యకు శాంతియుత మార్గంలో పరిష్కారం చూపేందుకు ఆచార్య వినోబా భావే 1951లో భూదానోద్యమాన్ని ప్రారంభించారు. ఈ మహోద్యమానికి తొలిగా అడుగు పడేందుకు కారణమైన వ్యక్తి వెదిరే రామచంద్రారెడ్డి గారు. ఆయన చేసిన భూదానం భారతదేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచింది. వెదిరే రామచంద్రారెడ్డి గారు 1905 జూలై 13 నేటి తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో నరసారెడ్డి లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఆయన పూణేలోని ఫెర్గూసన్ లా కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు. కొంతకాలం న్యాయవాదిగా పనిచేసిన తర్వాత ప్రజాసేవ పట్ల ఉన్న ఆసక్తితో ఆ వృత్తిని విడిచిపెట్టి సామాజిక సేవకు అంకితమయ్యారు. 1901 ఏప్రిల్ 18 ఆచార్య వినోబా భావే పోచంపల్లి గ్రామాన్ని సందర్శించినప్పుడు భూమి లేని పేదవర్గాల కుటుంబాల వారు తమకు సాగుభూమి కావాలని విజ్ఞప్తి చేశాయి. ఈ సందర్భంలో వెదిరే రామచంద్రారెడ్డి గారు వెంటనే 100 ఎకరాల భూమిని పేదలకు దానం చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఈ దానం మరింత విస్తరించి 100 ఎకరాలకు చేరుకుంది. ఈ సంఘటనతో ప్రేరణ పొందిన వినోబా భావే దేశవ్యాప్తంగా భూదానోద్యమాన్ని ప్రారంభించారు. తర్వాత 100,000 ఎకరాల భూమి పేదలకు దానంగా లభించింది. భూదానోద్యమం యొక్క ప్రధాన లక్ష్యం భూమి లేని రైతులకు స్వచ్ఛందంగా భూమిని అందించడం. బలవంతపు భూభావనకు వెదిరే రామచంద్రారెడ్డి గారు తన ఆచరణతో బలం చేకూర్చారు. బలవంతపు భూ సంస్కరణలకు బదులుగా

ప్రేమ, దానం, మానవత్వం, సామాజిక సమానత్వాన్ని సాధించాలనే గాంధేయ భావనకు వెదిరే రామచంద్రారెడ్డి గారు ఇంకా బలాన్ని చేకూర్చారు. అనంతరం గ్రామ దాన ఉద్యమానికి కూడా ఆయన ముందడుగు వేశారు. ఆయన సామాజిక సేవకుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి గుర్తింపు పొందారు. భూదానోద్యమ తత్వం అనే గ్రంథాన్ని రచించారు వెదిరే రామచంద్రారెడ్డి గారు. ఈ గ్రంథం గాంధేయ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, భూమి సమాన పంపిణీ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించింది. వెదిరే రామచంద్రారెడ్డి గారి సేవలకు గుర్తింపుగా ఆయనను భూదానోద్యమ ఆద్యుడిగా సత్కరించారు. 1986 డిసెంబర్ 9వ తేదీన ఆయన కన్నుమూశారు. 2022 సంవత్సరంలో భారత తపాలా శాఖ ఆయన స్మారకార్థం ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేసి ఆయనను గౌరవించింది. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే సంపద అనే సందేశాన్ని తన జీవితంతో నిరూపించిన మహోన్నత వ్యక్తి వెదిరే రామచంద్రారెడ్డి గారు. ఆయన పేరు భారత భూదానోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

ఈరోజు మన మరొక ప్రముఖ వ్యక్తి జీవిత విశేషాలు కూడా తెలుసుకుందాం. ఆయన ఎవరంటే గుత్తి రామకృష్ణ గారు. స్వాతంత్ర సమరయోధులు, పాత్రికేయులు, ప్రజారచయిత. తెలుగు సాహిత్యంలో రాయలసీమ జీవితాన్ని సహజత్వంతో చిత్రించిన ప్రముఖ కథా రచయితలలో గుత్తి రామకృష్ణ గారు ఒకరు. ఆయన రచయిత మాత్రమే కాదు, స్వాతంత్ర సమరయోధులు, పాత్రికేయులు, సామాజిక ఉద్యమకారుడు కూడా. తన కళాన్ని ప్రజల జీవితాలకు అంకితం చేసి సామాజిక చైతన్యాన్ని పెంపొందించడానికి నిరంతరం కృషి చేశారు ఆయన. రాయలసీమ ప్రాంత ప్రజల కష్టాలు, పేదరికం, కరువు, రైతుల జీవన పోరాటం వంటి అంశాలను తన రచనల్లో వాస్తవికంగా ప్రతిబింబించారు. గుత్తి రామకృష్ణ గారు 1915 జూలై 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పాతూరులో గుత్తి వెంకటప్ప నారాయణమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి కలిగి ఉండటంతో పాటు దేశభక్తి భావాలను అలవర్చుకున్నారు ఆయన. మహాత్మాగాంధీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమం ఆయనపై ప్రగాఢమైన ప్రభావాన్ని చూపింది. విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలో పాల్గొని విదేశీ వస్తువుల బహిష్కరణ, ఖాదీ ప్రచారం, హరిజన సేవ వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమం అనంతరం ఆయన కమ్యూనిస్ట్ భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు రామకృష్ణ గారు. రైతులు, కార్మికులు, పేద ప్రజల హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. తన ప్రజాసేవా కార్యక్రమాల కారణంగా పలుమార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు. కొన్ని సందర్భాల్లో రహస్య జీవితాన్ని కూడా గడిపి ఉద్యమాన్ని కొనసాగించారు ఆయన. ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావం, ధైర్య సాహసాలు ఆయన వ్యక్తిత్వాన్ని మనందరికీ ప్రతిబింబిస్తాయి. గుత్తి రామకృష్ణ గారు పాత్రికేయుడిగా కూడా విశేష సేవలు అందించారు. దాదాపు 70 సంవత్సరాల పాటు పాత్రికేయునిగా పనిచేశారు. అనంతపురం జిల్లా తొలితరానికి చెందిన పాత్రికేయుల్లో ఆయన ఒకరు. వార్తలను నిష్పాక్షికంగా అందించడం, ప్రజల సమస్యలను వెలుగులోనికి తీసుకురావడం, సామాజిక బాధ్యతతో రచనలు చేయడం వారి ప్రత్యేకత. ఆయన కలం ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన్నే నిలిచింది. సాహిత్య రంగంలో గుత్తి రామకృష్ణ గారు ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. రాయలసీమ మాండలిక భాషలో కథలు రాసి ఆ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రజల జీవన విధానాన్ని అద్భుతంగా చిత్రించారు. ఆయన రచనల్లో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు, జీవితం యథార్థ రూపంలో కనిపిస్తుంది. గంజి కోసం కథ ఆయనకు విశేష ఖ్యాతిని తీసుకొచ్చింది. అదేవిధంగా చిరంజీవి, శిల్పి, జొన్నచేను, వడ్లగింజలో, కూటి కోసం వంటి కథలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయి. ఈ కథల ద్వారా పేదల జీవన వాస్తవాలు, సామాజిక అసమానతలు, రైతుల కష్టాలు, మానవీయ విలువలను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించారు గుత్తి రామకృష్ణ గారు. వారి రచనల ప్రధాన లక్షణం వాస్తవికత. రాయలసీమ కథా సాహిత్యం

0: రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. 2009 మే నెల 12వ తేదీన రామకృష్ణ గారు తన 95వ ఏటా తుదిశ్వాస విడిచారు. ఇది ఈరోజు నేటి మాట. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం విందాం.
1: Hello.
2: Hi.
1: Good morning.
2: Good morning.
1: How do you do?
2: Fine, thank you.
1: Mm-hmm. How about joining me?
2: Okay, with pleasure.
1: Oh, that's good.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. మౌనగీతం చిత్రం నుండి. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డాక్టర్ గూటం స్వామి గారి స్వీయ కవితలు వింటారు.
1: కవిత శీర్షిక చిన్ననాటి నేస్తాలు. పిచ్చుక కనిపిస్తే మనసు తూనీగమైపోతుంది. బొద్దుగా ఓదారంగులో ఉండి చిన్న తోకతో బలమైన ముక్కుతో ఇట్టే ఆకర్షించే పిచ్చుకలంటే నాకెందుకో తెలియని మమకారం. పంటచేలల్లో ధాన్యపు రాసుల దగ్గర ఇవి చేసే సందడి అంతా ఇంతా కావు. గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇంటి ముంగిట్లో వాలుతూ ఏమాత్రం అలికడైనా తుర్రుమనిగిరే పిచ్చుకంటే ఇప్పటికి కూడా చూడముచ్చటే. దిగుడు బావుల్లో చెట్లపై ఇవి కట్టుకునే గూళ్ళు ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని తలదన్నుతుంటాయి. గూడు కట్టి గుడ్లు పెట్టి రెక్కలొచ్చే వరకు ఆహారం తెచ్చిపెట్టి మాతృప్రేమకు ఆదర్శమవుతాయి. కుటుంబ అన్యోన్యతకు రాయబారులవుతాయి. చిన్నప్పుడు మా మాస్టారు పాఠం చెబుతుంటే స్టాండ్ బోర్డుపై వ్రాలి కిచకిచలాడిన దృశ్యం, మా దుబ్బుగడ్డి ఇంటి చూరులో గూడుకట్టి పిల్లలను సాకిన విధము, మా తాత వరికంకులను ఇంటి చూరుకు వేలాడదీయడం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. జీవ వైవిధ్యంలో తన వంతు పాత్ర పోషించే పిచ్చుకలు అంతరించే జాతుల్లో చేరిపోవడం గుండెనెవరో పెనంపై వేపుతున్నంత బాధ. జనవాసాల్లో మమేకమై జీవించే పిచ్చుకలు మన చిన్ననాటి స్నేహితులు, మన బాల్యపు జ్ఞాపకాలు. మనల్నే నమ్ముకున్న చిన్న ప్రాణి మన ఇంటి పిచ్చుక ప్రకృతి నుంచి కనుమరుగు కాకుండా కాపాడలేమా? కవిత శీర్షిక రెండు కళ్ళుంటే చాలవు. ఏటుపట్టు అందాలు చూడాలంటే రెండు కళ్ళుంటే చాలవనుకుంటా. కనుచూపు మేర విస్తరించిన చెట్ల సోయగాలకు పరవశించాలంటే గుప్పెడంత మనసు పట్టదనుకుంటా. ఉరకలెత్తే మనసును ఒక్కసారిగా ఆపి ప్రకృతి అందాలు ఒంటికి పూసి పంపుతుంటే ఎవరు కాదంటారు? కంటి నిండా నిద్రపోదామంటే ఎక్కడా కుదురుతుంది. పల్లవించే ఉల్లాసాన్ని నిద్రపుచ్చడం అంత తేలిక కాదు. చూపులకు కొత్త రుచులు అద్దే ప్రకృతి కళ్ళ ముందు నిలుచుంటే కనురెప్పలు ఎప్పుడూ మూతలు పడతాయి. ఆకుపచ్చదనాన్ని పులుముకున్న పొడిమి తన్మయించినప్పుడు మనసు ఆనందతాండవం చేస్తుంది. పక్షులు రెక్కలార్చుకుంటూ ఆకాశవీధిలో చేసే సందడి వినువీధి కంఠానికి హారాల్లా భాసిస్తాయి. ఏటుపట్టు అందాలు చూడాలంటే రెండు కళ్ళుంటే చాలదు, స్పందించే హృదయం కూడా అవసరం. కవిత శీర్షిక అందమైన జీవితం. పుస్తకాల సంచి భుజాన తగిలించుకుని వీధి మలుపు తిరుగుతుంటే వెనుక నుంచి స్నేహితుడు పిలిచే పిలుపు గొప్ప భరోసానిస్తుంది. అందమైన జీవితానికి తొలి కిరణమవుతుంది. స్నేహమంటే కేవలం మాటలే కాదు, మనసులో పుట్టి పెనవేసుకునేది. స్నేహమంటే అవసరానికి కలుపుకునేది కాదు, పచ్చబొట్టులా నిలిచిపోయేది. స్నేహితుడంటే ఆటపాటల్లో తోడుండేవాడే కాదు, ఆటుపోటులోనూ అండగా నిలిచేవాడు. బంధాలు ఎన్నున్నా మనసులోని భావాలు స్నేహితులతో పంచుకోవడం ఆ ఆనందమే వేరు. ఎవరు వదిలి వెళ్ళినా నేను నిన్ను వదలనంటూ చేయి భుజాన వేసి నడిపించేవాడే మనసున్న స్నేహితుడు. ప్రాణమున్నంతవరకు ప్రేమించేదే స్నేహం. అందుకే నేను స్నేహాన్ని ప్రేమిస్తాను, నేను స్నేహాన్ని శ్వాసిస్తాను. కవిత శీర్షిక నేర్చుకోవడాలే అన్నీ. అమ్మ కడుపులో నుంచి బయటపడింది మొదలు పిల్లలు నేర్చుకోవడం ప్రారంభించేస్తారు. తల్లి పక్కలో ఒత్తిగిలి పడుకుని పాలు తాగడం అసంకల్పితంగా నేర్చేసుకుంటారు. వెళ్ళకలా పడుకునే నవజాతి శిశువులు బోర్లా తిరగడం నేర్చుకుంటారు. అమ్మ పలుకులు జాగ్రత్తగా విని నంగిరిపింగిరిగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. జీవితమనే రంగస్థలంపై కేవలం నేర్చుకోవడాలే ఉంటాయి. బాల్యంలో నడవడం ఎలాగో నేర్చుకుంటారు, యవనంలో నడత ఎలాగో నేర్చుకుంటారు, నడివయస్సులో జీవనమెలాగో నేర్చుకుంటారు, వృద్ధాప్యంలో భవిష్యత్ ఎలా గడపాలో నేర్చుకుంటారు. నేర్చుకోవడమే జన్మహక్కై ఉంటారు. నేర్చుకోవడంలో తృప్తి ఉంటుంది, నేర్చుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది, నేర్చుకోవడమే జీవితమై ఉంటుంది. ఓడిపోయిన ప్రతిసారి నేర్చుకోవడమే, మోసపోయిన ప్రతిసారి గుణపాఠంగా భావించుకోవడమే, పడిపోయిన ప్రతిసారి కొత్త ఉత్సాహంతో సాగిపోవడమే. జీవన యాత్రలో నేర్చుకోవడాలే అన్నీ, వేరే దారిలేవి ఉండవు. కవిత శీర్షిక బంధాలు బరువైపోతాయి.

చిన్ని సమస్య వచ్చినా తట్టుకునే స్థితిలో ఎవరూ ఉండడం లేదు. చదివిన చదువులు చట్టుబండలైపోతున్నాయి. స్పూన్ ఫీడింగ్ చదువులు ర్యాంకులు తెచ్చిపెడుతున్నాయేమో గానీ ఇంగితం నేర్చుకోలేకపోతున్నాయి. ప్రేమించిన వాళ్ళు దక్కడం లేదని ఏకంగా చావునే ఆహ్వానించుకుంటున్నారు. కన్నవాళ్లకు కడుపు కోత మిగులుస్తున్నారు. తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఉరేసుకోవడం, పీటల మీద కూర్చుని చనిపోవడం, నమ్మించి వంచి ప్రాణం తీయడం, చీచీ ఎక్కడున్నాం మనం, ఏం నేర్పుతున్నాం వీళ్ళకి, వెనక ముందు చూసుకోవడాలు లేవు, ఇలా చేస్తే ఏమైపోతుందనే జ్ఞానం కూడా లేదు. అయ్యా అమ్మా, మీ బిడ్డలకు ర్యాంకులు కాదు గుండె నిబ్బరాన్ని నేర్పండి. డబ్బు సంపాదించడం ముఖ్యమే కానీ కుటుంబ ప్రాధాన్యతను నేర్పండి. సమస్య ఎంత జటిలమైనదైనా పరిష్కారం దొరుకుతుందని వివరించండి. ప్రేమించే ముందు కొంచెం మీకు కూడా చోటుండేలా ప్రేరేపించండి. అమ్మా నాన్నలంటే చదివించేవాళ్లే కాదు, మీకేమైనా అయితే తట్టుకునే స్థితి ఉండదని చెప్పండి. కవిత శీర్షిక ఎంతైనా అవసరం. ఓ నలుగురిని సంపాదించుకోవడం ఎంతైనా అవసరం. అది మనిషైనా నిట్రాడు పాకైనా ఒక్కటే. దేని అవసరం ఎప్పుడొస్తుందో ఎవరికి తెలుసు? పచ్చని చెట్ల మధ్య మొలిచిన పాకను కొబ్బరి కుదుళ్ళు బెసగనీయినట్లే ఇరుగు పొరుగుతో వియ్యమున్నవారు కష్టాలొస్తే బెదరనియ్యరు. మనసు మడతల్లో ఉన్న అనేక సత్యాలు మరుగుపడకుండా ఉంచుకున్నప్పుడే పచ్చని నవ్వులు విచ్చుకుంటాయి. ఇంకిపోయిన బావులు ఆకస్మికంగా జలసిరిని సంతరించుకున్నప్పుడు ఆనందానికి అవధులుండవు. పురోగమనమే జీవితమైన చోట విజయకేతనం రెపరెపలాడుతుంది. ఆచరణ పటిమ పదునెక్కినప్పుడు అభివ్యక్తి తీవ్రత పరిడవిల్లుతుంది. ఓ నాలుగు మాటలు గుర్తుపెట్టుకోవడం ఎంతైనా అవసరం. అప్పుడే జీవితం రసరమ్యమవుతుంది, కొత్త ఊహలు కుబుసం విడుస్తుంది. కవిత శీర్షిక బాల్యాన్ని ఊహించుకుంటూ. గాలి కెరటాలపై ఎగురుతున్న పక్షుల్లా, తరుశాఖల కళ్ళల్లో కనిపించే పచ్చదనంలా, బాల్యమెప్పుడూ కుతూహల కుసుమములే. పసినవ్వుల గుట్టు తెలుసుకోవాలంటే గుండె గదుల్లోకి అడుగుపెట్టవలసిందే. ఎగిరే పక్షులకు అలసటుంటుందేమో గాని వీరి ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది. వెలసిన ఎండ నీటి పట్టున నిద్రించినట్లు బాల్య జ్ఞాపకాలు హాయిగొలుపుతాయి. మండువా లోగిల్లో సిమెంటు అరుగుపై కూర్చుని ఆటలాడుకుంటున్న జ్ఞాపకం అశాంతి మనసుకు ప్రశాంతత చేకూర్చినట్టు ఉంటుంది. అలసిన దేహానికి సాంత్వన ఇస్తున్నట్టే ఉంటుంది. ప్రకృతి ఒడిలో పెరిగిన బిడ్డల ముఖాల్లో వెలుగుల ఇంద్రధనస్సులే విచ్చుకుంటాయి. అమావాస్య చీకట్లో చుక్కలు అత్యంత వినూత్నంగా వికసించినట్లు కళ్ళు మూసుకుని బాల్యాన్ని ఊహించుకుంటే తెలియని ఆనందం ద్విగుణీకృతం అవుతుంది. కవిత శీర్షిక అమ్మ అక్షరమైన వేళ. అమ్మ అక్షరమైనప్పుడు ఇంకిపోయిన భావరేఖలు బింబాలై పరిడవిల్లుతాయి, అక్షరవృష్టిని సృష్టిస్తాయి. అక్షరాల పిడుగులు దారారూపంగా వర్షిస్తాయి. నేను ప్రతిరోజు గుప్పుడు అక్షరాలు తీసుకుని కాగితపు క్షేత్రంపై చల్లుతుంటాను. అవి రసస్నాత కవితలకు పురుడుపోస్తూ ఉంటాయి. కొత్త అక్షరాల పరంపర పురులు విప్పి కాగితపు మైదానంలో నాట్యమాడతాయి. అది చూసి నా మనసు చిలుక నిలువెత్తు పొంగిపోతుంది. గుప్పెడు అక్షరాలు నా దోసిట్లోకి రావడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో, మా నాన్న ఎన్ని వ్యూహాలు పన్నాడో, మా వైడూర్యం పంతులమ్మ, మా వీరభద్రం పంతులుగారు ఎన్నిసార్లు చెవి మిలిపెట్టారో, మా అక్కలు ఎన్నిసార్లు వీపు విమానం మోత మోగించారో. నా అక్షరాలకు ఆద్రత ఎక్కువ, పీడితుల పక్షానికి ఒదిగిపోతాయి, తాడితుల పక్షం వైపు ఉరిగిపోతాయి, జ్ఞాపకాల పొరల్లోకి చొచ్చుకుపోతూ ఉంటాయి. కొన్నిసార్లు కన్నీటి చారికలు కట్టిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటే నా అక్షరాలు పూల పరిమిరాలు వెదజల్లుతాయి. ప్రతికూలమైతే పిడుగుల నినాదమవుతాయి. నాకు అమ్మ అక్షరం రెండు కళ్ళు, అందుకే నా గుండెగదిలో నిత్యార్చన చేస్తూ ఉంటాను. కవిత శీర్షిక అన్నీ మనకు అనుకూలమవ్వవు, అన్నీ మనకు అనుకూలమవ్వవు. జీవితం సాఫీగా నడుస్తుందనే భరోసా ఎవరూ ఇవ్వలేరు. కరెంటు తీగలపై సునాయసంగా గిరికీలు కొట్టే కాకి ఒక్కొక్కసారి షాక్ తగిలి నేల కూలిపోతుంది. అన్ని రోజులు మనకు అనుకూలం అనుకోవడం భ్రమే అవుతుంది. ప్రాయం వాలిపోయే కొద్దీ జవసత్వాలు సన్నగిల్లుతూ ఉంటాయి. అవయవాలు ఎప్పట్లాగే సహకరించకపోవచ్చు. మానసికత వెర్రితలలు వేస్తున్నప్పుడు తలబిరుసు శిఖరాగ్రానికి ఎక్కుతుంది. అన్నీ మనకు అనుకూలమనుకుని లెక్క

0: వేసుకోకు. మెరుపులు మెరిసినంత మాత్రాన వర్షాలు కురవవు, పంతం పట్టినంత మాత్రాన పనులు జరగవు. ప్రతిదానికి కొన్ని పరిమితులుంటాయి, ప్రతి పనికి కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. మానవీయ కోణం ఉంటేనే మనుషుల తత్వం అర్థమవుతుంది. అన్నీ మనం అనుకున్నట్టుండవు. నేనే అన్నింటికీ అనే అహంకారం పాతాళానికి నెట్టేస్తాయి. వాగ్వాదం వల్ల లాభముండదు. ఆవిరి వాడా ప్రయాణం, గమ్యం వస్తే దిగిపోక తప్పదు. హద్దులు దాటిన పక్షికి రెక్కలు సహకరించుకుంటే ఆ రెక్కలే నేలపైకి ఈడ్చుకొడతాయి. వంకరతనం గీత దాడితే కాలం గోప గుయ్యమనిపిస్తుంది. అన్నీ మనం అనుకున్నట్టుండో, అంతా మనం చెప్పినట్లే జరగో. కీచులాటలు సౌమనస్వాన్ని అతలాకుతలం చేసేస్తుంది. అలా ఉండటం అవసరమా? అస్తిత్వం లేని బ్రతుక్కి పరమార్థం శూన్యం. కవిత శీర్షిక: పలకరిస్తే పోయేదేం లేదు, ఎడారిలో నీటి చలమ కనిపిస్తే ప్రాణం లేచొచ్చినట్లు, మండుటెండలో గ్లాసుడు చల్లటి మజ్జిగిస్తే ప్రాణం తెప్పరిల్లినట్లు, పలకరింపు గొప్ప వాదార్పు అవుతుంది. భుజాన పుస్తకాల సంచి తగిలించుకుని వీధి మలుపులో నిలబడి మిత్రుడు పిలుస్తున్నప్పుడు మనసు ఎంత పరవశిస్తుందో. పలకరింపు కొండంత ధైర్యమవుతుంది. కష్టాల్లో ఉన్నవారికి ఒక భరోసా అవుతుంది. స్నేహమంటే వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని ఊకదంపుడు మెసేజులు చల్లడం కాదు, శుభోదయాలు శుభరాత్రులు పెట్టడమూ కాదు, ఇబ్బందుల్లో ఉన్న హితులకు అండగా ఉండాలనుకోవడం, నీకు నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించడం. పలకరింపు మనసులోని ఒక్కంతా తీసేస్తుంది. పలకరింపు బంధాలను పటిష్టపరుస్తుంది. పలకరింపు కృంగిన వారిలో చిరునవ్వులు పూయిస్తుంది. పలకరింపుకి వేలు పైసలేవి ఖర్చు కావు. ఒక్క ఫోన్ కాల్ చాలు, కాస్తంత సమయం కేటాయిస్తే చాలు, వీటితో పాటు కాస్త మానవత్వం ఉంటే చాలు. పలకరిస్తే పోయేదేమి లేదు. కవితా శీర్షిక: జ్ఞాపకాలు కనుమరుగయ్యేవి కావు. నా జ్ఞాపకాలెప్పుడూ మా ఊరు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఊరుగంటోళ్ళు మేడ దగ్గరికెళ్ళి బాదంకాయలు కొట్టుకు తిన్నట్టు, గబగబా బట్టలు తీసి మూటగట్టి ఎగురోతోళ్ళు తూమ్మీద నుంచి పంటబోదులోకి దూకి జలకాలు ఆడినట్టు, బడిపక్కనున్న బావి పడిమీదకెక్కి దాంట్లోకి తొంగుచూస్తూ నీట్లో తేలియాడే తాబేలను రాళ్లతో కొట్టినట్టు, మా పాంచాల రేవు పక్కగా దట్టంగా మొలిచిన టచ్మీనాటు మొక్కల్ని చేత్తో స్పృశించినట్టు, పెదపూడి హైస్కూల్లో మరిచెట్టు కింద మిత్రులతో ఆడుకున్నట్టు, ఇలాంటివెన్నో మనసుపొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. జ్ఞాపకాలే అవన్నీ. అంత తేలిగ్గా చిరిగిపోయేవా? జ్ఞాపకాలకు వార్ధక్యం ఉండదు. అవి అప్పుడప్పుడు ఉరకలెత్తుతూ దిగాలుగా ఉన్నప్పుడు సేద తీరుస్తూ ఉంటాయి. నేను ఒక్కోసారి జ్ఞాపకాలతో ముచ్చటిస్తూ ఉంటాను. వాటి చేతిలో చేయివేసి నడుస్తూ ఉంటాను. వాటితో ఎన్నో ముచ్చట్లు ఆడుతూ ఉంటాను. నాతో అవి మాటలు కలుపుతూ ఉంటాయి, నన్ను ఓదారుస్తూ ఉంటాయి. నేను ఒంటరివాణ్ణి అయిపోయానని భావించినప్పుడల్లా నేను నా జ్ఞాపకాల పుస్తకాన్ని తెరుస్తాను. అంతే, నా జ్ఞాపకాలన్నీ రంగురంగుల సీతాకోకలై నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అప్పుడు నా బాల్యం రంగుల గాలిపటమై ఆకాశ వీధిలో రెపరెపలు పోతుంది. అప్రయత్నంగా నా ముఖంలో నవ్వులు విచ్చుకుంటాయి. దుఃఖాంతి నుంచి విశ్రాంతిలోకి తర్జుమా అయిపోతాను. మనిషికి జ్ఞాపకాలన్నీ జ్ఞాపికలే, కనుమరుగయ్యేవి జ్ఞాపకాలు కావు.
1: ఇంతవరకు మీరు డాక్టర్ గూటం స్వామి గారి స్వీయ కవితలు విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

అన్నమయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం, అనంతరం మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోత్సవాలు, ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026 మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రయాణికుల సౌకర్యాల విస్తరణలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడ రైల్వే స్టేషన్లో తొలి స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో గుంటూరు, విశాఖపట్నం తరువాత మూడో స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రం కాగా విజయవాడ డివిజన్లో మొదటిది. మొత్తం 168 స్లీపింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయగా వాటిలో 14 ప్యాడ్స్ మహిళలకు ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే కుటుంబ సభ్యులు కలిసి బస చేసేందుకు 3 ఫ్యామిలీ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, ప్రతి నెలా లక్షలాది మంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్ను వినియోగిస్తున్న నేపథ్యంలో వారికి స్టేషన్ ప్రాంగణంలోనే పరిశుభ్రమైన, సురక్షితమైన ఆధునిక విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్లీపింగ్ ప్యాడ్స్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా ఆషాఢ మహోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో ఆషాఢ సార సమర్పణ, శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు, శ్రీ శాకంబరి మహోత్సవాలు, విశేష పూజలు, వేద పారాయణాలు, హోమాలు, మహాపూర్ణాహుతి వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జులై 27 నుంచి 29 వరకు జరిగే శ్రీ శాకంబరి మహోత్సవాలు ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పురాణాల ప్రకారం కరువు కాటకాల సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ప్రసాదించిన అమ్మవారు శాకంబరి రూపంలో అవతరించారని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వందలాది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారు శాకంబరి రూపంలో దర్శనమివ్వనున్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని తిరువురు నియోజకవర్గం లక్ష్మీపురంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పించి వారికి స్థిరమైన ఆదాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. గతంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించగా ప్రస్తుతం దానిని 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. అలాగే రోజువారీ కూలీని 300 రూపాయల నుంచి 312 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈగల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఈగల్ ఏపీ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలపై డేగకళ్లతో నిఘా ఉంచుతూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశాన్ని పోలియోరహితంగా తీర్చిదిద్దటంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. విజయవాడ అర్బన్ పరిధిలోని అయోధ్యనగర్ పీహెచ్సి వద్ద జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియోరహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె. నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. గత రాత్రి దివంగ

గతులైన ఖతార్ పూర్వ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థాని గారికి నివాళిగా భారత ప్రభుత్వం ఈరోజును అధికారిక జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. అందువలన ప్రకటించిన కార్యక్రమానికి బదులుగా శ్రీ ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత వింటారు శ్రోతలు, గమనించగలరు.

భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఉనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను.

యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి

స్వజనమును చంపుటకిష్టపడక, నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ.

దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు.

జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు.

మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది.

ఆత్మనాశనము లేనిది. ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది.

పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.

యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున యుద్ధమును చేయ కృతనిశ్చయుడవైలెమ్ము.

కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు.

దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయినవాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును.

విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.

ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.

అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది.

0: యజ్ఞః కర్మ సముద్భవః.
1: అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూడును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము.

పార్థ, నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు, జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలను.

ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు, దానిని ఇతరులను ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురు, లోకమంతయు దానినే అనుసరించును.

అర్జున, నీవునర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయుము.

చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది.

పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది.

ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయములయందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను.

అనురాగము భయము క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.

ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని ఏ ఒక్కని ఎందును అనురాగము గాని ద్వేషము గాని లేవు.

ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు, ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవు, అట్టివాని పండితులని విద్వాంసులు పలుకుదురు.

యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయును.

శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్యయను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము. సన్యాస కర్మయోగ

ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకును నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడ్డాడు.

ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడయ్యుండును అట్టివాడే ముక్తుడనబడును.

0: సకల యజ్ఞ తపఃఫలములను పొందువానిగను. సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.
1: ఇంతవరకు మీరు శ్రీ ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత విన్నారు.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

శ్రోతలకు గమనిక. గత రాత్రి దివంగతులైన ఖతార్ పూర్వ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీ గారికి నివాళిగా భారత ప్రభుత్వం ఈ రోజును అధికారిక జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. అందువలన ప్రకటించిన ఫోనిన్ లైవ్ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేకపోతున్నాం. దానికి బదులుగా శ్రోతలు సినీ భక్తి గీతాలు వింటారు. శ్రోతలు గమనించగలరు.

0: శ్రీ తిరుపతమ్మ కథ చిత్రం నుండి లీలా పాడిన పాట విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

దేవుళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ప్రత్యేక

సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

చివరిగా గోరంత దీపం చిత్రం నుండి పి సుశీల పాడిన పాట విన్నారు. ఇంతవరకు మీరు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో సహకారసే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమైంది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ది సంస్థలుగా సేవలందిస్తున్నాయి. గ్రామీణ రుణాల నుండి పాడి, మత్స్య, గృహ, మార్కెటింగ్ రంగాల వరకు సహకార సంఘాలు ఎంతో మందికి మార్కెట్లు, ఆర్థిక వనరులు, జీవనోపాధిని పొందేందుకు వీలు కల్పించాయి. వినియోగదారుల సహకార సంఘాలు ఉత్పత్తిదారుల

0: సహకార సంఘాలు, గృహ నిర్మాణ సహకార సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాలు ప్రధానంగా కలిగిన ఈ సంఘాలు దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాలకు సహకారం అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2,55,000 పైగా గ్రామ పంచాయతీలలో సహకార సంస్థలు స్థాపించబడ్డాయి. నమోదైన 8 లక్షలకు పైగా సహకార సంస్థలలో 6 లక్షలకు పైగా సహకార సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ శాఖ చేపడుతున్న చర్యలు సహకార రంగపు పరివర్తనాత్మక సామర్థ్యాన్ని వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సహకార రంగానికి పునాది లాంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పీఏసీఎస్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించారు. 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఈపీఏసీఎస్ అంటే డిజిటల్ సంఘాలుగా మార్చడం ఒక ముఖ్యమైన విశేషం. సహకార నిల్వ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 47 ధాన్యం నిల్వ గోదాములకు ఈ కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. పాల సేకరణ, పంపిణీ నిర్వహణను మెరుగుపరచడానికి జాతీయ పాడి అభివృద్ది బోర్డు కోసం ఒక పాల సరఫరా సమీక్ష డాష్ బోర్డు పోర్టల్ను ప్రారంభించారు. అదనంగా జాతీయ పట్టణ సహకార ఆర్థిక అభివృద్ది సంస్థ యొక్క 2 ప్రధాన కార్యక్రమాలైన సహకార సీబీఎస్, సహకార సహయోగిలను ఆవిష్కరించారు. సహకార సీబీఎస్ పట్టణ సహకార బ్యాంకుల కోసం రూపొందించిన ఒక కేంద్రీకృత కోర్ బ్యాంకింగ్ పరిష్కారం. సహకార సహయోగి వినియోగదారుల సేవలు, బ్యాంకింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి రూపొందించిన ఒక సంభాషణాత్మక ఏఐ ఆధారిత వేదిక. సహకార రంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆత్మనిర్భర్తమే భారత్ కి అనేక ముష్కిలో కా హల్ హై ఔర్ ఆత్మనిర్భర్త కా ఏక్ బెహతరీన్ మోడల్ సహకార్ భీ హై. పూజ్య బాపూ నే సహకార్ కేసే స్వావలంబన్ కా జో మార్గ్ దిఖాయా ఉస్కో సర్దార్ సాహబ్ నే జమీన్ పర్ ఉతారనే కా కామ్ కియా. ఔర్ జబ్ సహకారీ కి బాత్ ఆతీ హై సాథియో, సహకారీ క్షేత్ర మే అమూల్ నే ఏక్ అప్నీ పెహచాన్ బనా ది. అమూల్ జైసే బ్రాండ్ నే పూరీ దునియా మే గుజరాత్ కే కోఆపరేటివ్ మూవ్మెంట్ కి ఏక్ తాకత్ కా పరిచయ కరాయా హై, ఏక్ పెహచాన్ బనాయి.
0: సహకార సంఘాలపై కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ,
2: जो संपूर्ण देश की अर्थतंत्र को तो गति दे ही सकता है, परंतु 140 करोड़ की आबादी को काम, सम्मान और उनको समृद्ध बनाने का काम अगर सबसे ज्यादा कोई सेक्टर कर सकता है तो हमारा कोऑपरेटिव सेक्टर कर सकता है. तो मित्रों, मैं तो आज आपका आह्वान करने आया हूँ. आइए सहकारिता मंत्रालय के साथ जुड़िए और जुड़कर भारत के कोऑपरेटिव मूवमेंट को नई गति, नई दिशा और नए लक्ष्य को सिद्ध करने के लिए हौसला दीजिए. यही मेरी आप सभी से प्रार्थना है.
0: ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు స్వల్పకాలిక సహకార పరపతి వ్యవస్థకు క్షేత్రస్థాయి పునాదిగా నిలుస్తాయి. ఇవి గ్రామీణ ఆర్థిక సేవలకు తొలి సంప్రదింపు కేంద్రంగా పనిచేసే బహుళ సేవా సంస్థలుగా చురుకుగా పనిచేస్తున్నాయి. 2,925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. పీఏసీఎస్ల డిజిటలైజేషన్ పారదర్శకత, జవాబుదారీతనం, సేవల పంపిణీని గణనీయంగా మెరుగుపరిచింది. ప్రతి పంచాయతీని సహకార సంస్థలతో అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త మోడల్ బైలాస్ ప్రకారం కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా పీఏసీఎస్లు ఇప్పుడు 25కు పైగా ఇతర వ్యాపారాలు చేసుకునే వీలుంది. రైతులకు ఒకేచోట అన్ని సేవలు అంది

0: ంచేలా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేశారు. 54,000కు పైగా పీఎస్ఈఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ది కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000కు పైగా గ్రామ పంచాయతీలలో పీఎస్ఈఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి.
1: तीन बहुराज्य सहकारी समिति बनाई है, एक एक्सपोर्ट के लिए, एक बीज के लिए और एक ऑर्गेनिक के सर्टिफिकेशन, ब्रांडिंग और मार्केटिंग. मैं पूरे विश्वास के साथ कह सकता हूं, ये तीनों समितियां आने वाले दिनों में जिस तरह से हमारे कोऑपरेटिव के आज अमूल, इप्को, क्रिप्को बहुत अच्छी कोऑपरेटिव दुनिया जानती है, इसी प्रकार से तीनों समितियां आगे बढ़ेगी, इसका मुझे विश्वास है.
0: ఈ విస్తరణ సహకార సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యం నిల్వ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. మెరుగైన సేకరణ, మార్కెట్ లభ్యత కోసం సహకార సంఘాలను ఆధునిక రైతు సంఘాలతో అనుసంధానిస్తున్నారు. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధి కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. పాడి పరిశ్రమ సహకార సంఘాల ద్వారా పాలు సేకరించే సామర్థ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో 50% పెంచాలని వైట్ రెవల్యూషన్ 2.0 ప్రారంభించారు. ఇందులో మహిళల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారు. ఈ వైవిధ్యీకరణ గ్రామస్థాయిలో నిత్యావసర సేవల లభ్యతను మెరుగుపరిచింది. నాణ్యమైన విత్తనాల కోసం భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్, బీబీఎస్ఎస్ఎల్, ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఎన్సీఓఎల్, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ఎన్సీఈఎల్ వంటి జాతీయ సంస్థలను స్థాపించారు. బీబీఎస్ఎస్ఎల్ సహకార నెట్వర్క్ ద్వారా భారత్ బీజ్ బ్రాండ్ పేరుతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీని చేపడుతుంది. సేంద్రియ ఉత్పత్తుల సమీకరణ, సేకరణ, ధృవీకరణ, పరీక్ష, బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం ఎన్సీఓఎల్ పనిచేస్తుంది. ఈ సంవత్సరం జూన్ నాటికి దీనిలో 14,286 సభ్య సహకార సంఘాలు ఉన్నాయి. ఎన్సీఈఎల్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన మిగులు వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి ఎన్సీఈఎల్ 38 దేశాలకు 6,295 కోట్ల రూపాయల విలువైన 15.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులను నమోదు చేసింది. సహకార రంగం కేవలం వ్యవసాయానికి పరిమితం కాకుండా రవాణా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. డ్రైవర్ల యాజమాన్యంలో నడిచే భారత్ టాక్సీ సహకార ప్లాట్ఫామ్ లక్షలాది మంది డ్రైవర్లు, కస్టమర్లతో మెట్రో నగరాల్లో విజయవంతంగా నడుస్తోంది. ప్రజలకు సరసమైన, సురక్షితమైన, నమ్మకమైన రవాణా సేవలను అందిస్తూనే డ్రైవర్లకు ఆర్థిక సాధికారత కల్పించడం దీని లక్ష్యం. ప్రస్తుతం భారత్ టాక్సీలో 6,37,000 మంది రిజిస్టర్డ్ డ్రైవర్లు, 35,77,000 మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. ఈ సేవ ఢిల్లీ, ఎన్సీఆర్, గుజరాత్, లక్నో, చండీగఢ్, ముంబై, జైపూర్, కాన్పూర్లలో అందుబాటులో ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రాంచీ, పాట్నా, గౌహతి, భోపాల్, కోల్కతా, ఇండోర్, నాగపూర్లలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
1: यूटिलिटी एग्रीगेटर कोऑपरेटिव को हम आगे आने वाले दिनों में विकास करने वाले हैं और दोनों प्रकार के इंश्योरेंस इप्को टोक्यो के प्रयोग को सफल करते हुए हम एक कोऑपरेटिव लाइफ इंश्योरेंस की कंपनी भी बनाने जा रहे हैं जो इंश्योरेंस के क्षेत्र में भी कोऑपरेटिव को बहुत आगे बढ़ाएगी. मित्रों, ये 5 साल एक प्रकार से इसका पल पल, दिन दिन, हर महीना,

0: हर साल कोऑपरेटिव के इंफ्रास्ट्रक्चर को सैन बढ़ाने में हमारे मंत्रालय ने सभी को साथ लेते हुए बहुत परिश्रम किया है.
1: సహకార రంగంలో వృత్తి నైపుణ్యాలు పెంచడానికి పరిశోధనలు చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది కింది స్థాయి సిబ్బంది నుంచి నాయకుల వరకు అందరికీ ఆధునిక నిర్వహణ పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్, నాబార్డు ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇవి సహకార సంఘాలలో పాలన, నాయకత్వం, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. సహకార సంఘాల వృద్ధికి ఆర్థిక వనరులను సమకూర్చడంలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడీసీ కీలక పాత్ర పోషించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎన్సీడీసీ 1.55 లక్షల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా 1.27 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రోత్సాహక పథకం కింద ఈ సంవత్సరం మే నాటికి ఎఫ్పీఓలు, క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థలకు 2,320 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిరంతర ఆర్థిక సహకారం వివిధ రంగాలలో సహకార వ్యవస్థ విస్తరణను వేగవంతం చేస్తుంది. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ధి ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు గమనిక. గత రాత్రి దివంగతులైన ఖతార్ పూర్వ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీ గారికి నివాళిగా భారత ప్రభుత్వం ఈ రోజును అధికారిక జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. అందువలన ప్రకటించిన కార్యక్రమానికి బదులుగా సినీ భక్తిగీతాలు వింటున్నారు శ్రోతలు గమనించగలరు.

0: పూజ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట విన్నారు.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. గత రాత్రి దివంగతులైన ఖతార్ పూర్వ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ గారికి నివాళిగా భారత ప్రభుత్వం ఈరోజును అధికారిక జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రం నుండి మహమ్మద్ రఫీ గానం విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గణంలో శ్రీ షిరిడి సాయిబాబా మహాత్మ్యం చిత్రగీతం.

రాము చిత్రం నుండి ఘంటసాల గానం విన్నారు. పి సుశీల పి లీల యుగళగీతం లవకుశ చిత్రం నుండి.

0: చలనచిత్ర భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఒంటి గంట 10 నిమిషాలకు మళ్ళీ సమయం 12 గంటలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశ సర్వతోముఖాభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జార్డన్, కువైట్, బెహ్రెయిన్లో అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖాభివృద్ధి సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తుందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్ధమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియచేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవేళ నుంచి 2 కొత్త నేర నిరోధక చట్టాల అమల్లోకి వచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ద వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన, వ్యవస్థీకృత నేరాలపైన వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్రనగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ

యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల ద్రవ్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫారెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరోప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సిఈఓఈ, ఐసిఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో పీయూష్ గోయల్ ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే నమ్మకమైన, అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ధ, ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు, సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతలను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ఈ ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భారద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐఫర్ ఐ ఆపరేషన్లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సలాం, అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండ

0: సామాగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హోర్మోజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహ్రాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో రెండవ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా రెండో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖాభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫారెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా రెండోసారి గెలుచుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: కార్మికుల కార్యక్రమం.
2: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో మోకాళ్ళు, తుంటె సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేవి గురువర్ధన్ కుమార్ గారితో పరిచయం వింటారు.
3: డాక్టర్ కొత్త వెంకట గురువర్ధన్ కుమార్ గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ ఎముకలు, కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్స నిపుణులుగా ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, ఇటీవల కాలంలో ఈ ఎముకలు, కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా గణనీయంగా పెరిగినట్లుగా మనకి గణాంకాలు కానివ్వండి, లేకపోతే మనకు తెలిసినంతలో చాలామంది చెబుతున్నారు. గత రోజుల్లో వయోధికుల్లో ఎక్కువగా చెప్పేవాళ్ళు మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, ఇవి మాత్రం ఇలా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇవాళ రోజున వయసుతో నిమిత్తం లేకుండా కూడా 30-40 వయస్కుల్లో కూడా ఈ సమస్యలు తరచూ చెబుతూ ఉంటున్నారు, మనం వింటూ ఉన్నాం. అసలు డాక్టర్ గారు, పెద్దవాళ్లలో ఎక్కువగా వచ్చే ఇబ్బంది గురించి మనం అనుకుందాం. ఎందుకని ఈ మోకాళ్ళు, కీళ్ళు, తుంటే, ఈ నొప్పులు సర్వసాధారణంగా ఎందుకు వస్తుంటాయో ముందు చెప్పండి. వీటికి ప్రధాన కారణాలు ఏంటి?
4: ఈ మధ్యకాలంలో వయసు పరిమితి లేకుండా అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి. సో ముందుగా పెద్ద వయసు వాళ్ళ గురించి మాట్లాడదామండి. పెద్ద వయసు వాళ్ళకు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక, సపోజ్ 3 ఇయర్స్ జనరేషన్ ముందు, అప్పుడు 70-80 ఇయర్స్ ఉన్న జనరేషన్, సపోజ్ మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, లేకపోతే మన తాతగారు అనుకోండి, వాళ్ళు ఎవరికి నొప్పులు లేవండి. కానీ ఇప్పుడున్న 50-60-40 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ప్రధానంగా 2-3 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, మన లైఫ్ స్టైల్, మన కూర్చునే విధానం కానివ్వండి, మనం చేసే పని విధానం కానివ్వండి, పనులు తగ్గిపోయినాయి మనుషులకి. ఇంతకుముందు ఉదయం తెల్లవారుజాము 4-5 లేచి పొలం పనికి వెళ్ళటము, వ్యవసాయానికి వెళ్ళటము, లేకపోతే కనుక ఇతర పనితో కూడిన పనులు,
3: ఇంటి పనులతో సహా
4: అన్ని. సో ఇప్పుడున్న సఫిస్టికేషన్ లాగా మిక్సీ గ్రైండర్ అయ్యండి లేవండి, అన్ని పనులు చేసుకునేవాళ్ళు. సో ప్రతి ఆర్గాన్ అండ్ ప్రతి జాయింట్ అన్ని కదిలేవి పూర్వంలో. ఇప్పుడు ఏమైంది, మనకి పని తగ్గిపోయింది, మనుషులు ఎక్కువ మోస్ట్ సెడెంటరీ, అయితే సెడెంటరీ ఉన్నారు, లేకపోతే సివియర్ విగరస్ వర్క్, సపోజ్ ఇండస్ట్రియల్ వర్క్లు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి విపరీతమైన పని, ఖాళీ లేకుండా, రెస్ట్ లేకుండా. అదే కనుక మనం సాఫ్ట్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ రెస్ట్, పని లేదు. సో ఒకటి కారణం మన పని ఇది. రెండు, తిండి అండి, ఫుడ్, రెండు రకాల కూడా ఫుడ్. కొంతమంది సార్, మేము చాలా నీట్గా తింటున్నాము, లెక్క పెట్టుకుని తింటున్నాం అన్నారు, కానీ ఇప్పుడు మనం తినే దాంట్లో క్వాలిటీ తగ్గిపోయిందండి. సో ఇంతకుముందు తెలుసు, ఒక బియ్యం బస్తా పండాలి అంటే కనుక 6 నెలలు 5 నెలలు ఉండేది, ఇప్పుడు 2-3 నెలల్లోనే మనకు కోత వచ్చేస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గింది. నెంబర్ 2, తినే క్వాలిటీ కూడా. సో ఎక్కువ మంది జంక్ ఫుడ్ తింటున్నారు. సపోజ్ మనం ఇంటికి వెళ్ళగానే మనం పండుకొస్తే తినమండి, ఏ జంతికలో, స్వీట్ మొక్కలో తింటున్నాం మనం. సో ఇలాగా, సో మనం చేసే పని తగ్గిపోయింది, తినే క్వాలిటీ తగ్గిపోయింది, అండ్ తినే క్వాంటిటీ తగ్గింది, క్వాంటిటీ అంటే తినే మోతాదు తగ్గింది, అలా దాని క్వాలిటీ తగ్గింది. ఈ కారణాల వల్ల నొప్పి వస్తున్నాయి. నెక్స్ట్, జాగ్రత్త. సో చాలామంది వరకు సెల్ఫ్

0: ఫోన్ లో ట్రీట్మెంట్ చూసుకోవడం, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతున్నారు, లేకపోతే ఓవర్ కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకున్నారు, రూట్ కాజ్ కాకుండా పైన హాస్పిటల్ మెడికల్ షాపుల్లో కానీ లేకపోతే ఫోన్లో చూసుకో కానీ అందరూ వైద్యం వాడుకుంటున్నారు. అదే కానీ డాక్టర్ గారికి వెళ్తే మీకు పలాని ప్రాబ్లం వచ్చిందండి, తిండి వల్ల ఉండొచ్చు, మీరు చేసే పని వల్ల అని చెప్పేసి వైద్యం ఇస్తే కనుక రికవర్ తొందరగా అవుతారు.
1: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, ఈ మధ్య ఎక్కువగా మీలాంటి వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు, మోకాళ్ళ అరుగుదల ఎక్కువైందండి, డిస్కులు ప్రొలాప్స్ అయినాయండి, ఈ పదాలు ఎక్కువగా కూడా చెబుతూ ఉండటం గమనిస్తున్నాను డాక్టర్ గారు. ఈ మోకాళ్ళ అరుగుదల అనేటువంటిది కూడా ఈ నొప్పులు కానివ్వండి లేకపోతే రకరకాల ఇబ్బందులకి కారణాలు అవుతుంటాయా? ఎందువల్ల ఈ అరుగుదల అనేటువంటిది వస్తుంది?
0: ఎందుకు వస్తుందంటే ముందు కొంచెం బేసిక్ ఎనాటమీ అంటే లోన కీళ్ళలో ఏమిటో తెలుసుకోవాలండి. ప్రతి కీళ్ళలో ఎముక మెయిన్, ఎముకంటే మీరు గోడ తీసుకున్నారనుకోండి, గోడలో సిమెంట్ ఐరన్ లాగా ఎముక ఉంటుందండి. ప్రతి కీల్ చుట్టూ ఎముక చుట్టూ కాట్లేజ్
1: మృదులాస్థి,
0: మృదులాస్థి ఎముక మీద పొర మృదులాస్థి ఉండి ఆ రెండు వైపులు మృదులాస్థి రాసుకుంటా ఉంటాయి. సరే మృదులాస్థి ఎందుకు రెండు ఎముకలే రాసుకోవచ్చుగా అంటే ఎముక్కి నరము రక్తం సరఫరా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ నరం ఉన్నది రాసుకుంటా ఉంటే బాగా నొప్పి తట్టుకోలేము మనం. ఈ మృదులాస్థకి నరము ఉండదు, రక్తము ఉండదు. సో ఆ రెండు రాసుకుంటా ఉంటే కనుక నొప్పి లేకుండా, సో మనకి మనం వాడుక భాషలో ఉండే ప్లాస్టిక్ లాగా ఏదో అడ్డు ఉంది, ఎముక ఎముక రాబడి అడ్డు ఉంది అన్నమాట. సో ఈ మృదులాస్థ పాడైపోవడం వల్ల నొప్పి వస్తుంది. సో అది ఎందుకు పాడైపోతుంది? సపోజ్ ఒక స్టిక్కర్ గోడ కట్టించామనుకోండి, గోడ గట్టికున్న నాలు స్టిక్కర్ గట్టిగానే ఉంటుంది, గోడ మెత్తబడితే ఆ స్టిక్కర్ కానీ టైల్ కానీ ఊడిపోయింది. అలానే ఇది కూడా మృదులాస్థకే ఆహారం, దానికి ఆహారం రక్తం లేదని చెప్పాను కదా ఇప్పుడు, దానికి ఆహారం ఎక్కడ వస్తుంది? ఎముకలో నుంచి కానీ కీళ్ళ మధ్యలో ఉన్న నీరు నుంచి కానీ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మృదులాస్థ ఆహారం ఎముక మీద డిపెండ్ అయిందో, ఎముక బలం తగ్గగానే దానికి ఆహారం తగ్గుద్ది. అట్ ద సేమ్ టైం మోకాలో ఉన్న గుజ్జు ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కూడా తగ్గుతుంది. సో రెండు విధాలుగా మెల్లమెల్లమెల్ల చిన్న గాయాలు పడతాయి. సపోజ్ ఒక చిన్న గాయం రోడ్డు మీద పడింది అనుకోండి, దాన్ని వెంటనే పుడిస్తే బాగానే ఉంటుంది. ఆ చిన్న గాయం ఫస్ట్ పట్టడం చాలా కష్టం, పడిన గాయము పెద్ద అవడం చాలా ఈజీ. అంటే ఆ గాయం చుట్టూ ఉన్న కండ ఈజీగా లేచిపోతూ ఉంటుంది. సో అలాగే మొదటి దశలోనే మనం వైద్యం తీసుకుంటే కనుక ఆ మృదులాస్థను కాపాడుకుంటే కనుక ఎక్కువ రోజులు మోకాలు నొప్పి లేకుండా ఉంటుంది, ఎక్కువ బాధ పెరగకుండా ఉంటుంది, అది కాపాడుకోలేదు పెరుగుతూ ఉంటుంది. సో మృదులాస్థ ఎలా కాపాడుకోవాలంటే ఎముక కాపాడుకోవాలి. ఎముక ఎలా కాపాడుకోవాలంటే, సో ప్రతి ఎముకలో మనం అందరం కాల్షియం వేసుకుని సరిపోయింది అనుకుంటారు. సో ఎక్కువ ఎముకలో ముందు ఫస్ట్ ప్రోటీన్ అండి, ప్రోటీన్ ఇంటేక్ బాగా తీసుకుంటూ కాల్షియం మినరల్స్ జింకు మ్యాంగనీస్ ఇవన్నీ మినరల్స్ తీసుకుంటూ దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ అంటే మూమెంట్ చేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది. సార్ కొంతమంది చెప్తారు, నేను 24 గంటలు నిలబడతానే ఉంటాను సార్, నాకు మూమెంట్ ఉంది కదా అంటూ ఉంటారు. సో 24 గంటలు నిలబడతా ఉందంటే ప్రతి జాయింట్ ఏదైనా కానీ అరగంటకు ఒకసారి దాని పొజిషన్ మారుతూ ఉండాలండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకోండి, ఆయన 24 గంటల్లో 8 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఈ 8 గంటల్లో కనీసం 1 గంట సేపు కదలకుండా ఆ సిస్టమ్ ముందే కూర్చుంటా ఉంటారు. అంటే ఆ 8 గంటలు ఆ మెడలో ఉన్న ఎముకలు జాయింట్లు ఒక పొజిషన్లోనే ఉన్నాయి ఒక అరగంట ఉపాగండి. సో ఎప్పుడైతే కాంటాక్ట్ ఎక్కువసేపు కాంటాక్ట్ అరగంట కంటే ఎక్కువ ఉంటాయో అప్పుడు మృదులాస్థ దెబ్బతింటుంది. సో ప్రతి అరగంటకి కనీసం 30 సెకండ్స్ లేకపోతే 20-20 రూల్, సో 20 సెకండ్స్ రూల్ అంటూ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం కానీ ఆ జాయింట్ కదులుతూ ఉంటే కనుక ఆ మృదులాస్థ దెబ్బ తగలదు. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలి, మూమెంట్ ఉండాలి. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే ఎంత వయసు అయినా కానీ బాధ లేకుండా ఉంటుందండి.
1: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, కార్మికులు ఉంటారు అనుకోండి, ఈ ముఠా పనులు చేసే కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, ఇలా ఎన్నో రకాల వృత్తులు చేసేటువంటి కార్మికుల్లో ఈ మోకాళ్ళ నొప్పులు, తుంటె నొప్పి ఎక్కువ చెబుతూ ఉంటారండి. కంటిన్యూగా నిలబడే ఉండి పనిచేసే కార్మికులు ఉంటారండి, వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఈ ఇబ్బంది. ఏమై ఉంటుంది, ఎందుకు వాళ్ళకి సమస్య వస్తుంది డాక్టర్ గారు?
0: రెండు కారణాలు, అగైన్ మజిల్స్, బోన్. మజిల్స్ అంటే కండరాలు, బోన్ అంటే ఎముకలు. ఈ రెండింటి ప్రాబ్లం వల్ల కానీ ఆమెకి నడు నొప్పి అనుకోండి, మోకాలు నొప్పి అనుకోండి, కొత్తగా సయాటిక అంటున్నారు మన వాడుక భాషలో, అయిపోయి సయాటిక వర్డ్ వాడుక అయిపోయింది. డాక్టర్ గారు, డాక్టర్ నా సయాటిక వచ్చింది అంటారు. మా మీరు నొప్పి చెప్పండి, సయాటిక డయాగ్నోసిస్ మీరు చెప్పదని అడుగుతూ ఉంటాను జనరల్గా. మెయిన్గా ఏమంటారంటే కండరాలు పట్టేస్తూ ఉంటాయి అంటారు. సో కండరాలు పట్టడానికి కారణం రకరకాల కారణం అండి. 1, ఓవర్ యూజ్. సో ఉన్న బలం కంటే ఎక్కువ వాడటం. సో ఎవరు మొయ్యలేరండి, ఉన్న బలం కంటే ఎక్కువ వాడితే మజిల్స్ అన్నీ ఈజీగా వీక్ అయిపోతాయి. ఎందుకు బలం రావట్లేదంటే, మనకి మజిల్స్ యాక్షన్ కాబట్టి కాల్షియం కావాలి, విటమిన్ డి కావాలి, జింక్ కావాలి, మెగ్నీషియం కావాలి. సో విటమిన్ డి ఎండలోకి వెళ్తే వస్తుంది. సార్ ఎండలో నేను పొద్దున్నే 5 నుంచి 6 దాకా 8 దాకా ఉంటాను సార్, నాకు విటమిన్ డి లేకపోవడం ఏంటంటారు. కానీ విటమిన్ డి ప్రొడక్షన్ జనరల్గా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల ఎండలో ఉంటే సరిపోద్ది. సార్ ఎంతసేపు ఉండాలని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో అది స్కిన్ టెక్స్చర్ని బట్టి, తెల్లగా ఉన్న వాళ్ళు ఒక 5 నిమిషాలు అంటే సరిపోయింది, కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళు ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే స్కిన్ టెక్స్చర్ని బట్టి ఆ యూవీ రేస్ మనం చర్మంలోకి వెళితేనే విటమిన్ డి ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట, స్టేజ్ 1 విటమిన్ డి ప్రొడక్షన్. తర్వాత ఆ విటమిన్ డి వెళ్ళి లివర్ కాడికి వెళ్ళి సెకండ్ స్టేజ్ అవుతుంది, లివర్ నుంచి కిడ్నీ కాడికి వెళ్ళి 3rd స్టేజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో

0: వాళ్ళకి చర్మం మీద పూర్తిగా బట్టలు వేసుకుని ఉన్నా కానీ ఉపయోగం లేదు, లివర్ ప్రాబ్లం ఉన్నా ఉపయోగం లేదు, కిడ్నీ ప్రాబ్లం ఉపయోగం లేదు. సో వాళ్ళ చర్మం కానీ ఎండకు బాగా ఎక్స్పోజ్ అయ్యి లివర్ బాగా పనిచేస్తుంది, కిడ్నీ బాగా పనిచేస్తుంది అంటే కనుక వాళ్ళకి విటమిన్ డి ప్రొడక్షన్ అయింది. నెంబర్ టూ మెగ్నీషియం అండి. మెగ్నీషియం కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్. మనకి ఈజీగా మజిల్ ఫేటిక్, మజిల్ ఫేటిక్ అంటే మజిల్ అలసిపోవడం. మెగ్నీషియం జనరల్గా దినుసులు పొరల మీద ఉంటా ఉంటుంది. సో బియ్యం అనుకోండి, వీట్, బాజరా, గోధుమలు అనుకోండి, వీటి మీద పొర మీద ఉంటుంది. ఇప్పుడు అందరం మనం ఏం చేస్తున్నాం, నీట్గా పాలిష్ చేసుకొని తినేస్తున్నాం. సో అందుకని కొత్తగా ఇప్పుడు మెగ్నీషియం ట్యాబ్లెట్స్ వచ్చాయి. 10 ఇయర్స్ బ్యాక్ మెగ్నీషియం ట్యాబ్లెట్స్ లేవండి అసలుకి. ఎప్పుడైతే మనం బాగా సఫిస్టికేట్ బాగా పాలిష్ చేసి తింటున్నామో ట్యాబ్లెట్స్ వస్తున్నాయి అన్నమాట మెగ్నీషియంతో. సో ఈ మెగ్నీషియం, విటమిన్ డి, నెక్స్ట్ పాలు, కాల్షియం. సో ఇప్పుడు చాలామంది చూస్తున్నాను మా పిల్లలే పాలు తాగరండి, ఐ మీన్ పాలు పెరుగు తినరు. సో పెరుగు మధ్య చాలా మంచిది, కాల్షియం ఇస్తుంది, ప్రోటీన్ ఇస్తుంది. సో రోజు పెరుగు తింటూ పాలు తాగుతూ ముడి బియ్యం, అదే పొర ఉన్న బియ్యం తింటా ఉండి ఫిజికల్ యాక్టివిటీ మన బలం ఎంత ఉందో అంతే చేస్తే కనుక ఆ నొప్పులు రాకుండా ఉంటాయండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన కారణాలని కాకుండా మీరు ముందే చెప్పారు మోతాదు మించి బరువు ఎత్తకూడదని కూడా.
0: అవునండి.
1: ఒకవేళ వాళ్ళకి ఈ బరువులు ఎత్తడం వల్లనే లేదా ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్లనే నొప్పులు వచ్చాయి అనుకోండి,
0: అదేలేండి,
1: డాక్టర్ని సంప్రదిస్తే జాగ్రత్తలతో పాటు ఆ ఉన్న నొప్పి అంటే మూల కారణం ఏదో మీరు తెలుసుకుంటారు, దానికి ఏదో నిర్ధారణ పరీక్షలు చేస్తారు, ఎక్స్రే అని ఇలా ఏయో ఉంటాయి. నయం అయ్యేటువంటి వైద్య విధానాలు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం త్వరగా ఉపశమనం కలిగే విధమైన వైద్యం అందుబాటులో ఉందా?
0: డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక పేషెంట్ ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆ ఇబ్బంది స్టేజ్ కనుక్కోవాలి ముందు. మొత్తం అనారోగ్యం ఎస్టాబ్లిష్ అవుందా, ఆల్రెడీ వచ్చిందా, అనారోగ్యం స్టార్ట్ అయింది, అనారోగ్యంగా మొదలవ్వలేదా. సపోజ్ నిన్నే ఒక పేషెంట్ వచ్చారు, సార్ భుజం నొప్పి వస్తుంది, చేతులు లాగుతున్నాయి, ఒళ్ళంతా లాగుతుంది అన్నారు. ఒక డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ తీశారు. ఎంఆర్ఐ స్కాన్లో చిన్న టేర్ ఉంది, టెండాన్ టేర్ ఉంది దాన్ని షోల్డర్ జాయింట్లో. డాక్టర్ గారు ఆపరేషన్ అన్నారు. సరే ఆ పేషెంట్ నాకు దాకాడి సెకండ్ ఒపీనియన్ వచ్చారు, సార్ ఇలా ఆపరేషన్ అంటున్నారని చెప్పేసి. మీ బాధ ఏందని చూస్తే ఆమెకు ఒళ్ళంతా నొప్పులే. సో షోల్డర్ టైర్ ఉంటే ఎక్కడ ఉండాలి, షోల్డర్లో నొప్పి ఉండాలి, భుజంలో నొప్పి ఉండాలి, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి. అమ్మ మీ దగ్గర రక్త పరీక్షలు ఏమైనా ఉన్నాయా అని. ఆమె దగ్గర అన్ని రక్త పరీక్షలు ఉన్నాయి. విటమిన్ డి 9 ఉంది,
1: అది
0: B12 94 ఉంది. సో మనం రూట్ కాజ్ ట్రీట్ చేయాలండి. సరే చినిగింది కదా అని ఆపరేషన్ చేస్తే మళ్ళీ చినిగుద్ది, బలం లేదు కదా. సో ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా, డిసీజ్ కాజ్ ఎందుకు వచ్చింది, ఆ డిసీజ్ మెయిన్ అసలుకి ఆహార లోపం వల్ల ఇందాక అనుకున్నట్టు మనం ఉన్న బలం కంటే ఎక్కువ పనిచేస్తున్నారా. సో మనం ఫస్ట్ మనిషిని చూడంగానే చెప్పొచ్చండి. సపోజ్ మనము ఐలో కంట్లో చూస్తున్నాం రక్తం ఎంత ఉందని చెప్పేసి. నెక్స్ట్ హిస్టరీ, సార్ నాకు బోన్ పెయిన్స్, ప్రతి బోన్ నొప్పి వస్తుంది సార్ అని చెప్తాడు, అది విటమిన్ డి కాల్షియం బ్లడ్ డెఫిషియన్సీ. సార్ నాకు నైట్ కండలు పట్టేస్తాయని చెప్తారు, పిక్కలు పట్టేస్తున్నారు, విటమిన్ డి డెఫిషియన్సీ, మెగ్నీషియం కాల్షియం డెఫిషియన్సీ. సార్ నాకు జుట్టు ఎక్కువ రాలిపోతుంది అంటూ ఉంటారు. సార్ నాకు గోర్లు పగిలిపోతుంది అంటారు, నా పెదాలు పగిలిపోతుంది అంటారు. అంటే ఇవన్నీ సిమ్టమ్స్ ఏంటంటే ఇనిషియల్ సిమ్టమ్స్ మినరల్స్ విటమిన్స్ డెఫిషియన్సీని అర్థం. సో పేషెంట్ హిస్టరీ బాగా తీసుకొని దాన్ని అవసరం పెట్టిన బ్లడ్ టెస్టులు చేసి తర్వాత ఇంకా అవసరం ఉండే ఎక్స్రే, ఇంకా జబ్బు అర్థం కాదు ఎంఆర్ఐ స్కాన్ చేసి స్టెప్ బై స్టెప్ ఈ నిర్ధారణ ఉంది, అమ్మ మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీరు ఈ పని చేయొచ్చు. సపోజ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నారనుకో మీకు ఏం బాధ లేదండి, బలంగా తినండి, ఈ మందులు వాడుకోండి. మనం జనరల్గా ఏమి ఇస్తామంటే పెయిన్ కిల్లర్స్, ప్రతి ఆర్థోపరేషన్ ఫస్ట్ రిలై అంటే డిపెండ్ అయ్యేది పెయిన్ కిల్లర్సేనండి. నెక్స్ట్ దాని వాళ్ళ సపోర్టివ్ మెడికేషన్. సపోజ్ మీరు అన్నట్టు ఫస్ట్ వెన్ను పోసే ముక్క, నడువు నొప్పి వచ్చింది ఒక ఆయనకి, ఒక మొటా మిస్త్రీకో పని చేసుకునే ఇండస్ట్రీ వర్క్ నడువు నొప్పి వచ్చింది. ఫస్ట్ ఆయన పండుకోబెట్టిన ఎముక ఎముక నొక్కుతా ఉన్నాడు, వెన్ను పూసలు ఎముక నొక్కుతాం. ఎముక నొక్కే నొప్పి వచ్చిందా, కండ నొప్పితే నొప్పి వచ్చిందా. సో ఎముక నొప్పితే నొప్పి వస్తుందంటే ఆల్రెడీ బోన్స్ దాకా డిసీజ్ వెళ్ళినట్టు అర్థం. సో ఎముక మీద నొక్కినప్పుడు నొప్పి రాలేదు, కండ మీద నొక్కినప్పుడు వచ్చిందంటే సో మజిల్ ఫెటిక్ అంటే మజిల్ అలసిపోయిందని అర్థం. సో దాన్ని బట్టి వైద్యం డిపెండ్ అయ్యింది. సో మజిల్ ఫెటిక్ ఇందా చెప్పినట్టు మెగ్నీషియం కానీ లివో కరెంటిన్ అని, మనం ఒకసారి నెయ్యి కూడా తింటాం మానేసామండి.
1: అవునండి,
0: నాకు గుర్తుండి చిన్నప్పుడు నేను మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గుప్పిడిలో నెయ్యి పోసేవాళ్ళు.
1: అవును,
0: ఇప్పుడు 2 చుక్కలు వద్దొద్దని చెప్తున్నాం. సో నెయ్యి చాలా మంచిది, నెయ్యిలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి తొందరగా కొవ్వు చేయవు మనకి. ఇప్పుడు అందరూ నా పొట్టు వస్తుంది, కొవ్వు వస్తుంది, నెయ్యి ఆపుతున్నారు. మనకి ఆ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయంటే మనం వేంపులు తింటాం కదండి, బజ్జీలు తింటాము, ఫ్రైలు వేసుకొని తింటాము, ఆ నూనె మళ్ళీ వాడతాం, దాంట్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. సో నేను జనరల్గా తిండి హ్యాబిట్స్ కూడా అడుగుతాను నేను, అంటే రోజు మొత్తం మీద ఏం తింటున్నారు మీరు అడుగుతాను నేను. సరే నేను బాగా తింటాను సార్, పప్పు రెగ్యులర్గా తింటాను సార్ అంటారు. ఎన్నిసార్లు తింటారమ్మా అంటాను, 2 సార్లు తింటాను సార్ వారానికి అంటారు. ఎంత తింటారనమాట, 1 స్పూన్ వేసుకుంటాను సార్. సో 100 గ్రాములు ఉడికిన పప్పులో మనకి 6 నుంచి 8 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. సో ఒక మనిషి 60 కేజీలు ఉంటే 60 × 0.8 = 6 × 8 = 48 గ్రాములు ప్రోటీన్స్ తినాలి మనిషి రోజుకి. అలానే కాల్షియం రోజుకి 800 నుంచి 1000 మిల్లీగ్రామ్స్ తినాలి అడల్ట్స్లో చెప్పాను నేను. సో

0: ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుని తినలేం కాబట్టి మన ఇండియన్ ఫుడ్ మిక్స్డ్ ఫుడ్ అన్నారు. సో మిక్స్డ్ డైట్స్, మనం పప్పు తినాలి, సాంబార్ తినాలి, పెరుగు తీసుకోవాలి, పాలు తాగాలి, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు
1: నెయ్యి కూడా
0: వేసుకోవాలండి కంపల్సరీ. అంటే నేను గుప్పెట్లు వేసుకుని చెప్పను కానీ కనీసం 4 చుక్కలన్న. సో ఆవు నెయ్యి బెటర్, ఆవు నెయ్యి మంచిదండి. సో ఇవన్నీ మిక్స్డ్ ఫుడ్ తీసుకుంటూ తగిన రెస్ట్. పూర్వం ఏంటంటే మనం నిండునప్పుడే పనిచేసేవాళ్ళం, సో కంపల్సరీ 6 తర్వాత రెస్ట్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, నైట్ 11 పని దాకా ఎవరు పనుకోవట్లేదు.
1: అవునండి,
0: టీవీలు అనుకోండి, సెల్ ఫోన్ అనుకోండి, అందరూ పనుకోవట్లేదు. ఈవెన్ లైబ్రరీలలో కూడా నేను చూస్తున్నాను, సార్ మీ నైట్ 12 దాకా పనుకోండి సార్ అని చెప్తున్నారు. ఎందుకంటే మా పిల్లలతో మాట్లాడతాం, టీవీ చూస్తాం సార్ అన్నారు. సో ప్రాపర్ రెస్ట్ లేకపోవడం, ప్రాపర్ డైట్ లేకపోవడం, ఉన్న బలం కంటే ఎక్కువ పనిచేయడం, సరిగ్గా తినకపోవడం కారణం అండి. సో నిజంగా పూర్వకాలం సైన్స్ ఉందో లేదో తెలియదు, కానీ నిజంగా చెప్పిన టైం కరెక్ట్ అండి. మన బాడీలో హార్మోన్స్ కూడా అలానే యాక్ట్ అవుతాయి. ఎర్లీ మీరు లేవగానే ఫస్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ హార్మోన్ అంతా మీ ఒంట్లో సరిగిన గ్లూకోజ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాయి. సపోజ్ మీరు 8-9 దాకా తినలేదనుకోండి, అది వెళ్ళి మజిల్ బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ హార్మోన్ చేసి బాడీ గ్లూకోజ్ కావాలి, మజిల్ బ్రేక్ డౌన్ చేస్తాయి. సో ఫస్ట్ మజిల్ బ్రేక్ డౌన్ అయ్యేది స్మూత్ మజిల్. స్మూత్ మజిల్స్ అంటే ఇన్వాల్వ్ అంటే మన కంట్రోల్ లేని మజిల్స్ స్మూత్ మజిల్స్ అంటారు. సపోజ్ గుండె మజిల్స్, పేగు మజిల్స్, ఇవన్నీ స్మూత్ మజిల్స్ ఉంటాయి. అవి ఫస్ట్ బ్రేక్ అవుతాయి. అవి బ్రేక్ అయ్యి బాడీ గ్లూకోజ్ తీసుకుంటుంది. నువ్వు మీరు ఫుడ్ తినేదాకా అవి బ్రేక్ అవుతానే ఉంటాయి. అలాగా సో పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ సైన్స్ ఉంది, చిన్న నేను నమ్ముతాను
1: వాళ్ళు.
0: కొన్ని ఉన్నాయనుకోండి, కొన్ని బ్యాడ్ ఉన్నవి, కొన్ని అయితే నమ్మొచ్చు. సో ఆ టైంలో కనుక మనం తేసి తింటే కనుక బాడీలో మజిల్ బ్రేక్ డౌన్ తగ్గుద్ది. సో మీకు ఈజీగా ఆహారం వస్తుంది, ఈజీగా బలంగా ఉంటారు మీరు.
1: ఇవాళ రోజున ప్రతి 10 మందిలో 6-7గురికైనా కనీసం బీపీ షుగర్లు ఉంటున్నాయండి.
0: అవునండి.
1: ఇందులో కార్మికులేమి అతీతులు కాదు, కార్మికులకి రాదు, కష్టపడి పనిచేస్తున్నారులే. లేకపోతే ఇవాళ రోజున రైతుల్లో కూడా, వ్యవసాయ రైతాంగానికి కూడా, అంటే ఆ పొలం పనులు చేసేవాళ్ళు కూడా ఉంటున్నాయి. ఒకవేళ వారికి షుగర్ ఉండి ఈ కష్టజీవులు అంటే కార్మికులు, కర్షకులు ఇలాంటి వాళ్లకు ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లాంటివి కూడా వస్తే, అది పని చేసినందువల్లనా లేదనుకుంటే మీరు చెప్పిన కారణాల వలన కానీ, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో షుగర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే కనుక ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ బూడిపోతూ ఉంటాయండి. పెద్ద బ్లడ్ వెజల్ ఒక 2 సెంటీమీటర్స్ డయామీటర్ ఉండదు అనుకోండి, సో గుండె నుంచి వచ్చే వెజల్. చిన్న చిన్న కాలుకెళ్ళే నరాలు mmలో ఉంటాయి, మిల్లీమీటర్స్, 2 mm 1 mm. ఫస్ట్ ఆ బ్లడ్ వెజల్స్ పూడిపోతాయండి. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మృదులాస్థాకి బ్లడ్ సప్లై లేదని చెప్పేసి, అది డిఫ్యూజన్ ద్వారా రావాలి. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ బూడిపోతూ ఉంటాయో, ఫస్ట్ నరాలు దెబ్బతింటూ ఉంటాయి, స్పర్శ తగ్గుతూ ఉంటుంది. స్పర్శ తగ్గినప్పుడు జనరల్గా మోకాల నరం స్పర్శ తగ్గడం చాలా టైం పడుతుంది, ఎందుకంటే మోకాల నరం చాలా పెద్దగా ఉంటుంది, పైనుంచి వస్తుంది. పాదాల్లో స్పర్శ తగ్గుతూ ఉంటుంది, పాదాల్లో తగ్గేసి పాదాలు వాళ్ళకి మెల్లమెల్లగా వంకరపోతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు బొట్టనవేలు పక్కకి వెళ్ళిపోవటము, మడియం పక్కకి వెళ్ళటము, ఈ డిఫార్మిటీ అంతా మోకాల మీద బరువు పడుతుంది. సో ప్రతి అడుగు మీరు వేసినప్పుడల్లా నేల నుంచి పాదానికి, పాదా నుంచి మోకాలు, మోకాల నుంచి తుండి, తుండి నుంచి వెన్నుపూస, ఇలాగ ప్రతి లెవెల్లో ఒక లోడ్ పడుతూ ఉంటుంది. ఆ లోడ్ పడ్డప్పుడు ఆ మోకాలు కనుక సరిగ్గా లోడ్ తీసుకోగలిగిందంటే, అంటే దానికి సరిగ్గా బలం ఉంది, తప్పు లోడ్ పడ్డా కానీ దాని బలం ఉంటే కనుక మోకాలు అరగదండి. తప్పు లోడ్ పడ్డప్పుడు ఆ మోకాలు సరి బలం లేదు అనుకుంటే మెల్లమెల్ల అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో నేను చాలా మంది పేషెంట్స్కి ఎవరికైతే ఫుట్ డిఫార్మిటీ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి షూ మోడిఫికేషన్ ఇస్తాం. సో ఇన్సోల్ రైజ్ అని, హీల్ రైజ్ అని చెప్పేసి, లేకపోతే కనుక ఆ వేలు వంకరపోతే స్ట్రాపింగ్ అని, లేకపోతే వెబ్ స్పేసర్ అని చెప్పేసి, ఇలా రకరకాల మనకి స్ట్రాపింగ్స్ ఉంటాయి, ఇలా చెప్పులో మోడిఫికేషన్ ఉంటాయి. అప్పుడు ఆ మోకాల మీద లోడ్ కరెక్ట్గా పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తూ ఉంటామో, మోకాల లోడ్ తప్పబడేసి మోకాలు అరిగిపోతూ ఉంటాయి. సో డైట్ తీసుకోవాలి, మంచి డైట్, షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి, డిఫార్మిటీ కరెక్షన్ చేసుకోవాలి. అలా ఉంటే కనుక జబ్బు ముదరదంటారు.
1: రాత్రి నిద్రల్లో పిక్కలు పట్టేస్తూ ఉంటాయి డాక్టర్ గారు.
0: అవునండి.
1: మీరు వైద్యపరంగా క్రాంప్స్ ఏదో అంటారేమో.
0: అవును.
1: చాలా తీవ్రమైనటువంటి నొప్పి కూడా ఉంటదండి, అది భరించలేని నొప్పి, అమ్మో అని అల్లాడిపోతుంటారు.
0: ఫ్రాక్చర్ అయింది, పడిపోతా భయం అంటే
1: ఎందుకు, దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి?
0: జనరల్గా పిక్క నొప్పి వచ్చే వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే, వాళ్ళు హిస్టరీ అడిగితే కనుక వాళ్ళు పగలంతా గట్టి పనిచేస్తుంటారండి. పని చేసినప్పుడు నైటే వస్తాయి, మళ్ళీ పనిలో నొప్పి రాదండి. అది పనిలో కూడా నొప్పి వస్తాయి, ఇప్పుడు ఇంకా దానికంటే మనం ఎక్కువ పనిచేస్తే. కామన్ పిల్లలు కూడా ఈ మధ్య కంప్లైంట్ చేస్తారు, చిన్నసారి వాళ్ళు మా కూడా బాగా క్రికెట్ ఆడాడు సార్, వచ్చిన ఐటమ్స్ నొప్పి అన్నాడు. సో దాని మజిల్ క్రాంప్స్ రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టే విటమిన్ డి, కాల్షియము అండ్ మెగ్నీషియము, మ్యాంగనీస్, ఇవన్నీ. ఇంకోటి మనం బేసిక్ ప్యాథోఫిజియాలజీకి వెళ్తే అండి, ఎందుకు వస్తుందంటే కనుక మనకు గ్లూకోజ్ బ్రేక్ అవుతుంది. సో మనం ఫాస్ట్ నడుస్తున్నాం అనుకోండి, గ్లూకోజ్ బ్రేక్ అయ్యి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి లాస్ట్కి వెళ్ళిపోవాలి. కానీ ఫాస్ట్ ఫాస్ట్ నడిచినప్పుడు గ్లూకోజ్ ఎక్కువ బర్న్ అయ్యి లాక్టిక్ యాసిడ్ వస్తుంది. సపోజ్ మనం మామూలుగా మాట్లాడితే ఏమైనా మంట పెడతాం అనుకోండి, పొగొస్తూ ఉంటుంది. సో దాన్ని బర్నింగ్ టైం ఇస్తే మొత్తం మంట అయిపోయి పొగరాదు, ఎక్కువ ఎక్కువ వేస్తూ ఉంటే పొగొస్తాం, ఇలానే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ మజిల్లో ఉండటం వల్ల నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ డ్రైవ్ చేయడానికి లీవో కాంటిన్ అనే ఒక మైక్రో న్యూట్రియెంట్ కావాలి. ఆ లీవో కాంటిన్ లేకపోవడం వల్ల మజిల్ క్రాంప్స్, అది విటమిన్ డి అవ్వచ్చు,

0: క్యాల్షియం వచ్చి జింక్ మ్యాంగనీస్ లీవోకారంటైన్. సో అందుకని క్రాంప్స్ వచ్చిన పేషెంట్కి లీవోకారంటైన్, మెగ్నీషియం, కోఎంజైమ్ క్యూ ఇవన్నీ లాక్టిక్ యాసిడ్ డ్రైవ్ చేసాయి అనమాట. అవి ఇస్తే క్రాంప్స్ తగ్గుతాయి. బేసిక్ విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఉంటుందండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ కొత్త వెంకట గురువర్ధన్ కుమార్ గారు.
0: నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు కార్మికులలో మోకాళ్ళు, తుంటె సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కెవి గురువర్ధన్ కుమార్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తనదాకా వస్తే శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానిక వింటారు.
3: అంట్లన్నీ కడిగి తుడిచి స్టాండ్లో సర్దింది సీతమ్మ. అమ్మగారిని ఏదో అడగాలన్నట్లు తటపటాయిస్తూ నిలబడింది. అది గమనించిన సుజాత, సీతమ్మా ఏమిటి విషయం, ఏం కావాలి అని అడిగింది. 2 రోజులు సెలవు కావాలమ్మా అంది సీతమ్మ. ఎందుకే అడిగింది సుజాత. మా అబ్బాయి పట్నం నుండి వస్తున్నాడమ్మా, పండగ కాదు సెలవులు లేవు, ఇప్పుడెందుకే రావడం సుజాత అడిగింది. మరే మా వాడికి జ్వరం వచ్చిందంట, 2 రోజులుండి వెళ్ళమన్నానమ్మా. జ్వరానికే అంత దూరం నుంచి రావాలంటే 2 మాత్రలేసుకుంటే తగ్గిపోతుంది కదా. కాదమ్మా, మా మీద బెంగపెట్టుకున్నాడు, 2 రోజులు దగ్గరుంచుకుని చూసుకోవాలి. పట్నంలో ఏం చేస్తున్నాడే, మొన్న 10వ తరగతి పరీక్షలు రాసిన దగ్గర నుండి మిఠాయి కొట్లో పనిచేస్తున్నాడు. మీకు చెప్పాను కదమ్మా. ఆ చెప్పావు, నేనే మర్చిపోయాను. అమ్మా సెలవిస్తారా, పొద్దున్నే చీకటితో పనిచేసి వెళ్ళవే. అలాగేనమ్మా, మనసులోనే విసుక్కుంటూ వెళ్ళింది సీతమ్మ. మరునాడు చీకటితోనే వచ్చి పనిచేసి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి వెళ్లేసరికి 104 డిగ్రీల జ్వరంతో ఇంటికొచ్చి ఉన్నాడు సురేష్. అమ్మో బిడ్డకు ఒళ్ళు కాలిపోతోంది అని భయపడి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. నీరుడు పరీక్ష, రక్త పరీక్షలు చేయించాడు డాక్టర్. టైఫాయిడ్ జ్వరమని తేలింది. జ్వరం ఎక్కువవుతూ తగ్గుతూ ఉంది. రోజులో 2 సార్లు 104 డిగ్రీలకు పెరగడం, 98.4 తగ్గటం జరుగుతూ ఉంది. విపరీతమైన చలితో వణుకుతున్నాడు. హాస్పిటల్లో చేర్పించమన్నారు డాక్టర్. 15 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. మందులు సెలైన్లతో సరిపోయింది. చాలా అప్పు కూడా అయింది. నయమయ్యాక సురేష్ని ఇంటికి తీసుకుని వచ్చింది సీతమ్మ. కళ్ళు తిరగడం, రక్తం లేకపోవడంతో నిరసించిపోయాడు. కోలుకోవడానికి నెలపైనే పట్టింది. 4 రోజుల తరువాత పనిచేయడానికి వచ్చిన సీతమ్మ మీద అరిచి వెళ్ళిపొమ్మంది సుజాత. అది కాదమ్మా అని చెప్పబోతున్న సీతమ్మని ఆపి, 2 రోజుల్లో వస్తానని వెళ్ళావు, ఇప్పుడా వచ్చేది, ఏమీ చెప్పొద్దు కోపంగా అందామె. ఒక్కసారి వినండమ్మా, మా సురేష్ గాడికి నెలంతా జ్వరమే, హాస్పిటల్లో చేర్చాం, రక్తం లేదంట, నీరసంగా ఉన్నాడు, మొన్ననే ఇంటికి తీసుకొచ్చాం, అర్థం చేసుకోండమ్మా బతిమాలుకుంది. అయినా సుజాత మనసు కరగలేదు. వద్దు, ఇక మీదట మా ఇంటికి పనికి రావద్దు అని కసిరింది. నేను పనిచేసిన రోజులకి అయినా జీతమియ్యండమ్మా, వేడుకుంది సీతమ్మ. 4 రోజులు నేనెంత టెన్షన్ పడ్డాను, పనిచేసుకోక తప్పలేదు, ఇంకా జీతమా, జీతము లేదు గీతము లేదు, వెళ్ళు విసుగ్గా అని తలుపేసుకుంది సుజాత. చేసేది లేక ఉసూర్మంటూ వెళ్ళిపోయింది సీతమ్మ. 2 రోజులు గడిచాయి. సార్, మా అబ్బాయి రేపు ఢిల్లీ నుండి వస్తున్నాడు, 2 రోజులు సెలవు కావాలి, మేనేజర్ రావుని అడిగింది సుజాత. ఇప్పుడెందుకొస్తున్నాడు, సంక్రాంతి పండుగ కదండి, ఆడవాళ్లకి ఉద్యోగాలు ఎందుకండి, ఇప్పుడు పిల్లలు పండగలు పబ్బాలు అంటూ సెలవులు పెడతారు, ఫైల్స్ పెండింగ్లో పెడతారు, ఎట్లా? నా ఫైల్స్ పెండింగ్ లేవు సార్, సుజాత సమాధానం. కొత్త ఫైల్స్ ఉన్నాయిగా, అవి పూర్తి చేయకపోతే ఎలా, ఎండిగారు ఊరుకోరు, పని పూర్తి చేసి వెళ్ళండి అంటూ కొన్ని ఫైల్స్ అప్పచెప్పాడు. నిజం చెప్పాలంటే అవి సుజాత పక్క సీట్లోని గుమాస్తావి, అయినా మారు మాట్లాడకుండా తీసుకుని వెళ్ళింది. అలాగే సార్ అంటూ ఫైల్స్ పూర్తయ్యేసరికి రాత్రి 8 అయింది. 2 రోజులు సెలవు పెట్టారు, పండగ రోజులు 2 రోజులు, మొత్తం 4 రోజులు. ఇలా సెలవు పెడితే కుదరదు, ఈసారి సెలవులు అడగకండి, ఖచ్చితంగా చెప్పాడు మేనేజర్ రావు. థ్యాంక్ యూ సార్, హ్యాపీ పొంగల్ సార్, శుభాకాంక్షలు తెలియజేసింది సుజాత. శుభాకాంక్షలను పట్టించుకోకుండా అలాగే వెళ్ళండి ఇసుక్కున్నాడు. ఈ మేనేజర్ ఎప్పుడు ఇంతే, ఈయనకి అవసరాలే ఉండవా, రావా మనసులోనే అనుకుంటూ బయటకు నడిచిందామె. 4 రోజులు గడిచాయి. సుజాత మామగారికి జబ్బు చేసింది, హైదరాబాద్ తీసుకుని వచ్చారు. చాలా సీరియస్గా ఉంది, కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు.

0: హాస్పిటల్లో చేరిన మామగారి సపర్యల కోసం ఇంటికి హాస్పిటల్కు తిరగడం తప్పనిసరి. ఇప్పుడు సెలవు కావాలంటే మేనేజర్ని అడగాలి, ఆయన ఏమంటారు ఆలోచించుకుంటూనే మేనేజర్ ఛాంబర్లోకి అడుగుపెట్టింది. ఏమిటన్నట్లు చూశారు రావు. సార్, 5 రోజులు సెలవు అవసరమైంది, మా మామగారు హాస్పిటల్లో ఉన్నారు. సెలవులు ఇవ్వడం కుదరనన్నాను కదా, కావాలంటే జీతపు నష్టం సెలవు పెట్టుకోండి. నాకు మెడికల్ లీవ్ ఉంది కదా సార్, అయినా ఇవ్వనండి. చేసేది లేక అప్లికేషన్ రాసి ఇచ్చింది జీతం నష్టం సెలవు కోసం. బయటకు వచ్చి సిటీ బస్టాప్లో నిలబడింది. ఈలోగా, అమ్మగారు ఇక్కడున్నారేమిటమ్మా? సీతమ్మ గొంతు విని పక్కకు తిరిగింది సుజాత. ఏమీ లేదే, సీతమ్మ ముందు బయటపడడం ఆమెకిష్టం లేదు, అయినా వదల్లే సీతమ్మ. కాదమ్మా, మీరు అదోలా ఉన్నారు, కంగారుగా ఆందోళనగా ఉన్నారు, చెప్పండమ్మా. మా మామగారిని హాస్పిటల్లో చేర్చామే. అయ్యో అలాగా, ఆయన గారికి ఏమిటమ్మా? హార్ట్అటాక్ వచ్చింది, బైపాస్ ఆపరేషన్ చేయాలట. ఇంట్లో చేసుకోవాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఆఫీస్ పని చెయ్యాలి. ఎలాగోనే ఆత్మీయులతో చెప్పినట్లు చెప్పుకుంది సుజాత. భలేవారమ్మా, నా కబురు పెట్టకపోయారా? నేను వచ్చి సాయం చేసేదాన్ని కదా. సీతమ్మ మాటలకి కళ్ళు చెమర్చాయి సుజాతకి. ఇంత ఆప్యాయంగా ఉన్న సీతమ్మ కష్టం అర్థం చేసుకోకుండా పంపించేశాను. తను పనిచేసిన రోజులకు కనీసం జీతమివ్వకుండా పంపించినా దాని మనసు ఎంత స్థుతిమెత్తనా, వెన్నలాంటి మనసు, కష్టం సుఖం తెలిసిన మనిషి అని క్షీరసాగర మదనం చేసి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది సీతమ్మకి. ఆమె మౌనంగా ఉండడం చూసి, ఏమిటమ్మా బాధపడుతున్నారా, త్వరగా తగ్గిపోతుందిలేమ్మా అయ్యగారికి అని సముదాయించింది. ఆ మాటలకి, ఈ లోకంలోకి వచ్చి మీ అబ్బాయి ఎలా ఉన్నాడే అడిగింది సుజాత. బానే ఉన్నాడమ్మా, పనికి వెళ్ళిపోయాడు, అప్పుడప్పుడు కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తున్నాడు మా ఇంటి దగ్గర కాయిన్ బాక్స్కి చెప్పింది సీతమ్మ. ఇద్దరూ సుజాత ఇంటికి చేరారు. పనయ్యాక సీతమ్మకి 500 రూపాయలిచ్చి పంపింది సుజాత. 2 రోజులాగి మొత్తం పాత జీతం కూడా ఇచ్చేస్తాను, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండవే అంది. అప్పుడప్పుడు ఏంటమ్మా, రోజూ వస్తాను అని వెళ్ళిపోయింది సీతమ్మ. ఇలా 15 రోజులు గడిచాయి. ఏమండి, మా నాన్న చనిపోయారట, రామాపురం వెళ్లాలి మనం, భర్త మేనేజర్ రావుతో అంది సీత. మరి మీ ఆఫీసర్కి ఫోన్ చేసి సెలవు అడుగు. అమ్మో, ఆయన అసలే చండశాసనుడు. మరి అలా నీకు సెలవు కావాలిగా, పర్వాలేదు ఫోన్ చేసి సీత. ఆఫీసర్ రాజారాంకి ఫోన్ చేసింది సీత. హలో, ఎవరు అన్నారాయన. సార్, నేను సీతను సార్, రేపు సెలవు కావాలి సార్. సడన్గా ఫోన్ చేసి సెలవంటే ఎలా? సెలవులు గ్రాంట్ చేయాలంటే రేపు ఆఫీసులో ఎవరెవరు సెలవులో ఉన్నారో చూసుకోవాలి కదా, సీరియస్గా అన్నాడు రాజారాం. మా నాన్నగారు కాలం చేశారు సార్, బాధగా అంది. ఆ తరువాత ఆమెకి నోట మాట రాలేదు, దుఃఖంతో పుడుగుపోయింది గొంతు. ఫోన్ అందుకున్న సీత భర్త మేనేజర్ రావుకి లాస్ ఆఫ్ పేలివ్ పెట్టుకోమని రాజారాం చెప్పడం వినిపించింది. సరే అలాగే రాజారాం గారు, సీత అప్సెట్ అయింది అని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు రావు. అతని కళ్ల ముందు సుజాత కనిపించింది. తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే సుజాతకు ఫోన్ చేసి, అమ్మా సుజాత, నేను మొన్న మీతో మాట్లాడిన మాటలకు సారీ చెప్తున్నానమ్మా. నువ్వు మెడికల్ లీవ్ పెట్టు, లీవ్ కన్వర్షన్ ఇస్తాను. బైది బై, మీ మామగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు? 2 రోజులాగా వచ్చి చూస్తాను. థ్యాంక్ యూ సార్ అంటూ ఆశ్చర్యంతో తల మునకలైంది సుజాత. తను సీతమ్మ విషయంలో చేసిన పొరపాటే ఆయన తన పట్ల చేసి ఉంటారు. ఆయనకెదురైన చేదు అనుభవమే దీనికి కారణమై ఉండొచ్చు. నిజమే, తన దాకా వస్తేగాని అనుకుంది సుజాత. అవును, యజమాని సేవకులు, ఆఫీసర్లు, కింది ఉద్యోగులు విధి నిర్వహణని గుర్తుంచుకోవటమే కాదు, మానవ సంబంధాలని, మానవత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రపంచీకరణ సమయంలోనూ మానవత్వాన్ని మించింది లేదు. నిజమే కదా?
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో తనదాకా వస్తే శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానిక విన్నారు.
2: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

గత రాత్రి దివంగతులైన ఖతార్ పూర్వ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ గారికి నివాళిగా భారత ప్రభుత్వం ఈ రోజును అధికారిక సంతాప దినంగా ప్రకటించింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చలనచిత్ర భక్తి సంగీతం వింటారు. ముందుగా గౌతమ బుద్ధ చిత్రం నుండి రాజేష్ పాడిన పాట.

0: సత్య అహింసల అక్షయ పాత్రగ భిక్షా పాత్రను దాల్చిన హస్తమా,
1: సత్య అహింసల అక్షయ పాత్రగ భిక్షా పాత్రను దాల్చిన హస్తమా,
0: జిజ్ఞాసువులకు ప్రజ్ఞాదాతగ శిక్షా యాత్రకు సాగిన పాద

వినబోతున్న మరొక భక్తిగీతం సత్య హరిశ్చంద్ర చిత్రం నుండి ఘంటసాల గారు పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్త గేట్ ఏర్పాటుకు 152.95 కోట్ల రూపాయలు వ్యయంతో చేపడుతున్న పనులను ప్రారంభించారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో కొత్తపేట నియోజకవర్గ రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. కోనసీమ జిల్లా పర్యటన అనంతరం ఆయన ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును చేరుకుని ఎర్త్కమ్ రాక్ఫిల్, ఈసీఆర్ఎఫ్ పనులు, పవర్హౌస్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఫిషింగ్ కేంద్రాలు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాయితీతో పడవలను, చేపల వేట సామగ్రిని అందజేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: ఈరోజు 9 రూపాయల ఆయిల్ సబ్సిడీ సక్రమంగా అందిస్తూ 3000 లీటర్లు పెద్ద బోట్లకి, 300 లీటర్లు చిన్న బోట్లకి ఇచ్చి ఆ సబ్సిడీ కూడా సకాలంలో రిలీజ్ చేస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 3256 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 157 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ 8 సెంటర్స్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ప్రధాన మంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద 4560 ట్రాన్స్పాండర్ ని అందించడం జరిగింది. 816 పడవలు అలాగే వలల్ని వాళ్ళందరికి కూడా అందించడం కూడా జరిగింది. దగ్గర దగ్గర 9 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియ కింద మరి 2 సంవత్సరాల్లో ఎవరైతే ప్రమాదంలో నష్టపోయిన వాళ్ళకి అందించడం కూడా జరిగింది.
0: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎస్ సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 60 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్ను ప్రారంభించారు. అనంతరం జ్యోతిబాపులే బాలికల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బాలికల విద్యాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని విజయనగరం జిల్లాలో బెరీ అలాయ్స్ సంస్థ 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు

0: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, ఈ ప్రాజెక్టు ద్వారా 813 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తి పెరిగి దేశీయ ఉక్కు తయారీ రంగానికి మరింత బలం చేకూరుతుందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార సౌలభ్యం, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ కృషి ఫలితంగానే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచెర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ప్రధాన పిటిషన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దిన తర్వాతే విచారణ చేపట్టగలమని ధర్మాసనం తెలిపింది. లోపాలు సవరించిన అనంతరం కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. పిటిషన్పై విచారణ చేపట్టకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవడంతో పాటు అవసరమైన పత్రాలు జత చేయాలని సూచించారు. సహాయం కోసం సంబంధిత బూత్ లెవెల్ అధికారి బీలవను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు గడువులోపు తమ వివరాలను అందజేయాలని పురంధేశ్వరి సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో చిత్తూరు జిల్లాకు సుమారు 20,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే 7,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎరువుల పంపిణీపై రైతులకు అవగాహన కల్పించేందుకు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పంటలో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగానే ప్రతి రైతుకు ఎరువుల కోటాను నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు తమ అవసరాన్ని బట్టి కేటాయించిన కోటా మేరకు ఒకేసారి లేదా విడతల వారీగా ఎరువులను పొందవచ్చని కలెక్టర్ తెలియజేస్తూ,
1: ఫర్టిలైజర్ అవైలబిలిటీ ప్రతి చోట చేయాలి. రెండోది తర్వాత ఎవరెవరు ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషి కరెక్ట్ రికార్డ్ ఏర్పాటు చేయాలి. మూడోది ప్లస్ నాలుగు మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ నాలుగు ఆబ్జెక్టివ్స్ తో ఒక ఏపీఐఎంఎస్ సిస్టమ్ గత ఒక 2 నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏపీఐఎంఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోట ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోట బట్టి మీరు ఆ సీజన్ లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ ఒక ఫార్మర్స్ ఒథెంటికేట్ చేస్తారు. ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలు ఉండదు.
0: నంద్యాలలోని నెహ్రూ నగర్లో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శివరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో సుమారు 15,000 రూపాయల విలువైన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉంటుందని, ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేస్తూ,
2: 60 సంవత్సరాలే కాదు ఇప్పుడు చిన్న చిన్న వయసు వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. మనం టెస్ట్ చేయించుకోవాలి, ఏదన్నా ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి అవగాహన ఉంటే మాత్రము ఈ క్యాన్సర్ ని నివారించవచ్చు. మన నంద్యాల నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్. ఆ క్యాన్సర్ ని నివారించాలి ఒక మంచి ఉద్దేశంతో బసవతారకం హాస్పిటల్ వారు, అట్లే వైద్య బృందము, ఆ ప్రతి ఒక్కరికి కూడా అధికారులు, అలాగే ఈ రోజు పిహెచ్సి దగ్గర వెంట ఉన్నాము అందరూ కూడా ధైర్యంగా టెస్ట్ చేయించుకోండి.
0: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు, వాటి పరిష్కారానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. పీజీఆర్ఎస్ సేవలను జిల్లా స్థాయితో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత కార్యాలయాల్లో నేరుగా సమర్పించడంతో పాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైటు meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే అదే ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమల

భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారని తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశామని, నిన్న ఒక్కరోజే 90,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని పంచాయతీల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బిఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

మహిళావాణి కార్యక్రమంలో ఈనాటి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం అనేది జరపడం జరగట్లేదండి. గత రాత్రి దివంగతులైన ఖతార్ పూర్వ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా ఆల్థానీ గారికి నివాళిగా భారత ప్రభుత్వం ఈ రోజును అధికారిక జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. కావున ఈనాటి కార్యక్రమంలో చలనచిత్ర భక్తి సంగీతం వింటారు. ముందుగా బొబ్బిలి యుద్ధం చిత్రం నుంచి శ్రీకర కరుణాల ఈ పాటను పి భానుమతి గారు పాడారు.

మహిళలు, ఇంట్లోని సభ్యులందరికీ కూడా వారి ఆహారం పట్ల లేదా వారి ఆరోగ్యం పట్ల అన్ని రకాలుగానూ శ్రద్ధ తీసుకుంటారు. కానీ వారి విషయానికి వచ్చేసరికి ఎలాంటి శ్రద్ధని చూపరు. మరి మీ మీద మీరు శ్రద్ధ తీసుకోకపోతే, మీ ఆరోగ్యం దెబ్బతింటే మీ ఇంట్లో వారిని ఎలా చూసుకోగలుగుతారో చెప్పండి. కనుక మహిళలు వారి కోసం కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కార్యక్రమంలో కథానాయిక మొల్ల చిత్రం నుండి పి. సుశీల గారు పాడిన పాట వింటారు.

మహిళలు ఎప్పుడూ కూడా వారి ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, పప్పులు, ఐరన్, అలాగే కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా నీరు తాగడం మర్చిపోవద్దు. రోజుకి కనీసం 2 నుండి 3 లీటర్ల వరకు నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీ అందరి కోసం సతీ సక్కుబాయ్ చిత్రం నుండి పి. సుశీల పాడిన పాట వింటారు.

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: కార్యక్రమంలో తరువాత రంగుల రత్నం చిత్రం నుండి ఘంటసాల ఎస్ జానకి పాడిన ఈ పాట వింటారు.

మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాలు నడవాలండి, లేదా తేలికపాటి వ్యాయామం చేసుకోవాలి. అలాగే వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అలాగే వారి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, యోగా లేదా ఇష్టమైన పనులకు సమయం కేటాయించుకోవాలి. మరొక్క మాట, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు కూడా ఎప్పటికప్పుడు చేయించుకోవడం చాలా మంచిది. కార్యక్రమంలో ధనమా దైవమా అనే చిత్రం నుండి వి. రామకృష్ణ, పి. సుశీల, విజయలక్ష్మి పాడిన పాట వింటారు.

0: सुनिश्चित करने के लिए निष्पक्ष और वैध प्रक्रिया का पालन होना चाहिए। शीर्ष न्यायालय ने गुवाहाटी उच्च न्यायालय के 27 अपीलकर्ताओं को विदेशी घोषित करने के फैसले को रद्द किया। सर्वोच्च न्यायालय ने श्री राम जन्मभूमि मंदिर में चढ़ावा चोरी मामले की जांच कर रहे विशेष जांच दल से मौजूदा स्थिति की रिपोर्ट मांगी। राष्ट्रपति द्रौपदी मुर्मू ने तमिलनाडु में अमोनिया गैस रिसाव से प्रभावित झारखंड के श्रमिकों से जुड़े मामले का संज्ञान लिया, तत्काल कार्रवाई के आदेश। और महिला क्रिकेट में लॉर्ड्स में टेस्ट मैच के चौथे दिन भारत के साथ इंग्लैंड दूसरी पारी में 6 विकेट पर 130 रन से आगे खेलेगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట 28.6 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. వాతావరణం ప్రకాశమానంగా ఉంటుంది. ఇంతకు మించి పెద్ద మార్పు ఏమీ ఉండదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. గత రాత్రి దివంగతులైన ఖతార్ పూర్వ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ గారికి నివాళిగా భారత ప్రభుత్వం ఈరోజును అధికారిక జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఘంటసాల కంఠంలో భగవద్గీత.

0: गृह्यते
1: అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును.

అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజించురో వారు సమస్త యోగులలో ఉత్తములు.

వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు.

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము.

అర్జున, నాకన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియూ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది.

పార్థ త్రిగుణాత్మకము దైవ సంబంధముగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణు జొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము.

ரூபம் ஆதிச்சவர்ணம் தமச பரஸ்தாத். அர்ஜுனா, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్రచిత్తమును దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు. అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు. సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు.

ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము.

జగత్తునందు శుక్లకృష్ణములనిటి రెండు మార్గములు నిత్యములుగానున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి.

యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదవుని పొందగలడు.

तदहं भक्त्युपहृतं अस्नामि प्रियतात्मनः। ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు అట్టివాణిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.

స్వార్థ నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్యా రాజగుహ్య యోగములు సమాప్తము.

కశ్యపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్లలోకమందలి సమస్త భూతములను జన్మించెను.

పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావం ఎరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు.

0: పార్థ, దివ్యములై నానావిధములై అనేక వర్ణములై అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కన్నులార దర్శింపుము.
1: ప్రభో కృష్ణ, పశ్యామి దేవాం తవ దేవదే.

0: దేవ ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నాయందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము.
1: అర్జునా,

అర్జున, ఈ ప్రపంచమునిల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగలవారిందెవ్వరునూ లేరు.

అనేక భుజములు గలని విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ.

ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారచింతము నాకు ప్రీతిపాత్రులు, వారే ఉత్తమ పురుషుడు.

అభ్యాస యోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది.

ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగును అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.

శత్రుమిత్రులయందును మానావమానములయందును శీతోష్ణ సుఖదుఃఖాదులయందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనస్సు గలవాడై నాయందు భక్తి ప్రపత్తుల చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.

ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగియుండుట, జ్ఞానమార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును.

అనంతం యః పశ్యతి స పశ్యతి. శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరును చూచును వాడే ఎరిగినవాడు.

0: పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడు, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు.
1: ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కంఠంలో మీరింతవరకు భగవద్గీత విన్నారు.

గతరాత్రి దివంగతులైన ఖతార్ పూర్వ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ గారికి నివాళిగా భారత ప్రభుత్వం ఈరోజును అధికారిక జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. మూడు వందల 3.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం మీరు ఇంతవరకు విన్నారు. అనంతర ప్రసారం ఇవే అలవరసలపై సాయంత్రం 5 గంటలకు. అంతవరకు ఎఫ్ఎం ప్రసారాలు వింటూనే ఉండండి. నిలయంలో సమయం 3:59. శ్రోతలకు నమస్సులతో సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ పై ఈనాటి మీడియం వేవ్ సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం.

గత రాత్రి దివంగతులైన ఖతార్ పూర్వ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా ఆల్ తాని గారికి నివాళిగా భారత ప్రభుత్వం ఈరోజును అధికారిక జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

యువవాణి యువజనుల కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. యువత ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో నేటి యువత అనుకున్న లక్ష్యాలను సాధించాలి అంటే క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, అంకుటిత దీక్ష, కృషి ఉంటే తప్ప తమ లక్ష్యాలను చేరుకోలేరు. ఈ పంథాలో ముందుగా ప్రాధాన్యత, ప్రియారిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నదాన్ని బట్టి రిజల్ట్, ఫలితం ఉంటుంది. ఇచ్చే ప్రాధాన్యత ముందుగా దేనికి ఇస్తామో అందులో అనుకున్న దిశగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు లేదా ఇప్పుడు ఈ వారం చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడే తక్షణం దాన్ని అమలులో ప్రణాళికాపరంగా అప్పటికప్పుడే దాన్ని గనుక మనం చేయగలిగినట్లయితే యువత తమ కెరీర్ కోసం ముందుగా కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పనుల కంటే ముఖ్యమైన పనులకే ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. సమయ నిర్వహణ కోసం ఒక టైం టేబుల్ను తయారు చేసుకోవాలి. రోజువారీ పనుల కోసం ఒక స్పష్టమైన సమయాన్ని కేటాయించడం ద్వారా అనుకున్న దిశగా తొందరగా మన గమ్యస్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఫోన్ స్క్రీన్ టైంను తగ్గించి చదువుకు నేటి యువత ప్రాధాన్యతను ఇవ్వాలి. అన్నమయ్య చిత్రం నుండి ఇప్పుడు ఒక భక్తిగీతం వింటారు.

నేటి యువత పనికిరాని చర్చలు, అనవసరపు తిరుగుళ్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కెరీర్ పరుగులో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు కనీసం 7 నుండి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం కూడా ముఖ్యమే. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా యోగా చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటే దేనిపైనైనా మనసును కేంద్రీకృతం చేసి దాన్ని ధ్యానించడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. మరి అప్పుడే కదా మనం దేనికి ప్రాధాన్యతను ప్రియారిటీ

ఇవ్వాలి, దేన్ని తర్వాత నెక్స్ట్ డేకి వాయిదా వేయాలి, ఈరోజు ఏం చేయాలి, ఏది ముఖ్యము అన్నదాని గురించి ఆరోగ్యకరంగా ఆలోచించగలుగుతాం. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు శంకర్ మహాదేవన్ ఆలపించిన శ్రీమంజునాథ చిత్రం నుండి ఈ భక్తిగీతం వింటారు.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

స్కిల్ డెవలప్మెంట్, నిరంతర అభ్యాసం. మీ రంగానికి సంబంధించిన కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలి. యువత కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించుకోవాలి. ఇతరులతో మాట్లాడే విధానాన్ని, భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. సత్వర సమస్యల పరిష్కారం గురించిన క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలి. పొదుపును అలవాటు చేసుకోవాలి. సంపాదన ప్రారంభించినప్పటి నుంచే పొదుపు చేయడం చాలా ముఖ్యం. అనవసర ఖర్చులు పెట్టకపోవడం చాలా మంచిది. కేవలం బ్రాండ్స్ షో ఆఫ్ కోసం డబ్బును వృధా చేయకూడదు. పెట్టుబడులను పెట్టాలి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిపై ప్రాథమిక అవగాహన పెంచుకున్న తరువాత మాత్రమే వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులను పెట్టాలి. మరి మరొక భక్తిగీతం వింటారు. దేవుళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం.

సంబంధాలు, రిలేషన్షిప్స్, కుటుంబానికి సమయాన్ని కేటాయించడం, స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలి. మంచి స్నేహం మనల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళే స్నేహితులను మాత్రమే ఎంచుకోవాలి. వీలైతే వారి సూచనలు, సలహాలు తీసుకోవాలి, వాటిని పాటించాలి కూడా. నో చెప్పడం నేర్చుకోవాలి. మీ లక్ష్యానికి అడ్డు వచ్చే విషయాలకు నిర్మోహమాటంగా నో చెప్పాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మన సమయాన్ని, మన పట్టుదల, దీక్ష, క్రమశిక్షణతో కూడిన అలవాట్లతో మాత్రమే మనం అనుకున్నటువంటి శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని నేటి యువత గమనించాలి. మరి కృషితో, నిరంతర కృషితో, అంకుటిత దీక్షతో అనుకున్న గమ్యస్థానానికి చేరుకోవాలనే ఆతృతతో దానిపైన మనసును లగ్నం చేసి నిరంతర కృషి చేసి అభ్యాసం చేసినట్లయితే నేటి యువత వారి జీవితంలో ఏది కావాలనుకుంటున్నారో దాన్ని సాధించడానికి ఎంతో దూరం ఉండదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈవేళటి కార్యక్రమంలో చివరిగా మరొక భక్తిగీతం, కేజే యేసుదాస్ కేఎస్ చిత్ర పాడినటువంటి ఈ గీతం అల్లుడు గారు చిత్రం నుండి.

0: యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

గత రాత్రి దివంగతులైన ఖతార్ పూర్వ అమీర్ షేక్ మహ్మద్ బిన్ ఖలీఫా ఆల్ థానీ గారికి నివాళిగా భారత ప్రభుత్వం ఈరోజును అధికారిక జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

తరువాత వినబోతున్న భక్తిగీతం శ్రీరామరాజ్యం చిత్రం నుండి కెఎస్ చిత్ర శ్రేయ ఘోషాల్ పాడిన పాట.

0: మీరు ఇంతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉద్యోగ వార్తలు వింటారు నిర్వహణ శ్రీమతి జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నైని ఏరోస్పేస్ లిమిటెడ్ ప్రయోగ్రాజ్ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: ఆపరేటర్ 19, జూనియర్ అసిస్టెంట్ 9 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియచేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 28. అర్హత

0: పోస్టులను అనుసరించి పదవ తరగతి ఐటీఐ డిగ్రీ బీకాం బీఎస్సీ బీసీఏ బీబీఏ బీఎస్డబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 మే 31వ తేదీ నాటికి జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.neel.co.in. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 జూన్ 27వ తేదీ. అలాగే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. మరొక ప్రకటన, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుబంధ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ ట్రైబల్ హెల్త్ రీసెర్చ్ జబల్పూర్ ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, కన్సల్టెంట్ సైంటిఫిక్ నాన్ మెడికల్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ లేదా ఎండీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు 80,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టాబ్లిష్మెంట్ ప్రాజెక్ట్ కమ్ రూమ్ నెంబర్ 110 ICMR NITHR క్యాంపస్ నాగ్పూర్ రోడ్ ధన్వంతరి నగర్ గార్హా జబల్పూర్ మధ్యప్రదేశ్. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 17వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు శ్రీమతి జి పద్మ.

నిలయంలో సమయం 6:35. వాతావరణం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేరు వాతావరణ కేంద్రం వారు ఈ పూట అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. వాల్టేరులో నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 33.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 72%. ఇక విశాఖ పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్టంగా 37 డిగ్రీలు సెల్సియస్, కనిష్టంగా 28.6 డిగ్రీల సెల్సియస్. గాలిలో తేమ 53%. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి యానాం పరిసర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను వాతావరణ సూచన:

ఈరోజు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు మరియు దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ కేంద్రం వారు సూచిస్తున్నారు. ఇక రేపు ఎల్లుండ రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన హెచ్చరిక ఏమీ లేదు. బంగాళాఖాతంలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఒరిస్సా తీర ప్రాంతం తీరానికి దూరంగా మరియు అండమాన్ సముద్రంపై గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు రానున్న 5 రోజులకు గాను సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాల్టేరు వాతావరణ కేంద్రం వారు, అలాగే తుఫాను హెచ్చరికల కేంద్రం వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

0: అత్తయ్య, ఇది ఏం ముక్క?
1: టాంజరీన్ చాలా తీగ ఉంటుంది, మీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తా.
0: అదే ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ, థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీనిలో భాగంగానే సరార్ధర్ కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్లను అమర్చుతున్నామని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజ్ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 72% పనులను పూర్తి చేశామని తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, పుష్కరాలకు ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. గత 2 ఏళ్లలో సాగునీటి కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేపట్టామని తెలిపారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,

గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు బి రమణమూర్తితో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహాలు లేని వారందరికీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఇల్లు కట్టించే కార్యక్రమం అతి త్వరలోనే రాష్ట ప్రభుత్వం చేపట్టబోతోందని స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారికి కొత్త పెన్షన్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట ప్రభుత్వ వాటాతో ఇంటింటికి కొలాయి కార్యక్రమం చేపడుతున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను హోంమంత్రి ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రతివారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది నేరాల రేటు 15% తగ్గిందని వెల్లడించారు. మహిళలపై జరిగే దాడుల్లో క్రైమ్ రేట్ 7% తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మై భారత్ మేరా యువ భారత్ పోర్టల్లో జిల్లాలోని యువత అంతా నమోదు చేసుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువత సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. జిల్లాలో హెల్పింగ్ హ్యాండ్స్, రెడ్ క్రాస్ వంటి సంస్థల ద్వారా వాలంటీర్లు విశేష సేవలు అందిస్తున్నారని, ఈ విషయంలో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని చెప్పారు. పోర్టల్లో నమోదు చేసుకున్న యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు జాతీయ స్థాయిలో జరిగే కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది, తరగతి గదులను మంత్రులు పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి వారికి అందుతున్న విద్యా విధానం, భోజన వసతుల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ఉత్తమ ర్యాంకులే ఇక్కడ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి సవిత కొనియాడారు. 45 కోట్ల రూపాయల శాసకీయ నిధులు సింగరాయకొండ బీసీ రెసిడెన్షియల్ భవనానికి కేటాయించామన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే కొండెపి నియోజకవర్గానికి 2 కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్

0: అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 175 నియోజకవర్గాల్లోనూ ఎంపికలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. అండర్-17, అండర్-23 విభాగాల ద్వారా కొత్త ప్రతిభను వెలికి తీస్తామన్నారు. ఈ ఛాంపియన్షిప్ వర్ధమాన క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే వేదిక అవుతుందన్నారు. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. జిల్లాస్థాయి పోటీలు 1 నుండి 15 వరకు, రాష్ట్రస్థాయి పోటీలు 20 నుండి 25 వరకు జరుగుతాయని చెప్పారు. 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని రవినాయుడు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో యువ క్రీడాకారులు సత్తా చాటాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు క్రీడా సమారోత్సవాల కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 26 వరకు నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పోటీల ప్రక్రియ ఉంటుందన్నారు. క్రీడలకు రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన విజయనగరం జిల్లా ప్రతిష్ట చాటి చెప్పేందుకు క్రీడాకారులకు ఇదొక మంచి అవకాశమని, రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి సూచించారు. వియత్నాం పడవ ప్రమాద బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మచిలీపట్నానికి చెందిన గిల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి ఈరోజు పరామర్శించారు. గిల్లి కిషోర్కు వియత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని, ఆందోళన చెందొద్దని వారి పిల్లలకు భరోసానిచ్చారు. వియత్నాంలో కిషోర్కు సహాయంగా వెళ్లిన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రేపు సాయంత్రానికి జయశ్రీ భౌతిక కాయం విజయవాడ రానుందని, మంగళవారం కుటుంబ సభ్యులకు అందిస్తామని అధికారులు చెప్పినట్లు మంత్రి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన ఉక్తం యత్ నాగరికతా నిర్ణయః ఉతవా విదేశిత్వ ఘోషణా నిష్పక్షయా విధిసమ్మతయా యుక్తియుతయా చ ప్రక్రియయా ఏవ భవేత్. సమమివ న్యాయాలయేన 27 యాచికాకర్తృణాం విదేశిత్వం సమర్థనయుతః గువాహాటీ ఉచ్చన్యాయాలయస్య నిర్ణయః అపి నిరస్తః. సర్వోచ్చన్యాయాలయేన అయోధ్యాయాః రామజన్మభూమిమందిరస్య దానవిషయ ఆరోపితదురుపయోగస్య అన్వేషణరతాయ విశేషాన్వేషణదలాయ అన్వేషణవిషయ ప్రతివేదనం ఉపస్థాపయితుం నిర్దేశః ప్రదత్తః. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముహ్ తమిళనాడు రాజ్యే అమోనియా గ్యాస్ స్రావేన ప్రభావితానాం ఝార్ఖండ రాజ్యస్య శ్రమికాణాం ప్రకరణస్య సంజ్ఞానం గృహీతవతి తథా చ శీఘ్ర కార్య సంపాదనాయ నిర్దేశాన్ ప్రదత్తవతి. భారత జాపాన్ దేశయోః మధ్యే అద్య ప్రచలితే ప్రాదేశిక వైశ్విక సురక్షా పరిదృశ్యే వ్యాపక విమర్శః అభవత్. అపి చ టెన్నిస్ క్రీడాయాం ఇటలీ దేశస్య యానిక్ సినర్ ఇత్యేషః జర్మనీ దేశస్య అలెగ్జాండర్ జవేరేవ్ ఇత్యమూం పరాజిత్య స్వస్య వింబండ్లన్ పురుష ఏకల్ ఉపాధిం యథావదేవ ధారయతి. అథ వార్తాః విస్తరేణ.

ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:31 దాటి 54 సెకన్లు. సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, అనంతరం వికాసం శీర్షికన ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన గురించిన విశేషాలు, ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలతో పాటు కొన్ని సినీ భక్తి గీతాలు ఉంటాయి.

ఇవేల్టి ఫిట్నెస్ మంత్రాలు. మనం ఇంట్లో, ప్రతి ఇంట్లో ఉండేటటువంటి, కిచెన్లో ఉండేటటువంటి జీలకర్ర గురించి, దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మనం ప్రతిరోజు ఒక స్పూన్ జీలకర్ర లేదా జీలకర్ర నీటిని జీరా వాటర్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గుతారు, అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. తద్వారా జీర్ణక్రియకు సహాయం చేకూరుతుంది. అలాగే జీలకర్ర నీరు రోజు ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల జీవక్రియ వేగవంతమై కొవ్వు కరుగుతుంది, తద్వారా మన బరువు తగ్గుతుందన్నమాట. ఇందులో ఐరన్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత, ఎనీమియా రాకుండా నివారిస్తుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీలకర్రలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. చర్మ సౌందర్యంలో కూడా జీలకర్ర అనేది ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జీలకర్రను ఎలా తీసుకోవాలి అంటే, ఒక గ్లాసు నీటిలో స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని మరిగించి గోరువెచ్చగా తాగాలి. లేదా ఒక స్పూన్ జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. అలాగే జీలకర్ర వల్ల మన గొంతు ఆరోగ్యం కూడా బాగుంటుంది, మాట కూడా స్పష్టంగా వస్తుంది, అండంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇవాల్టి ఫిట్నెస్ మంత్ర. మరి ఇప్పుడు ఒక సినీ భక్తి గీతం వింటారు. శ్రీయాంజనేయం చిత్రం నుండి మల్లికార్జున్ ఆలపించిన ఈ గీతం వినండి.

వికాసం. ఇవాళ్టి వికాసం శీర్షికన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గురించిన కొన్ని వివరాలు తెలుసుకుంటారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారిగా ఉద్యోగాల్లో చేరే యువతకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు భారత ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే పథకం. ఆగస్టు 1, 2025 మరియు జూలై 31, 2027 మధ్యకాలంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. మరి ఈ పథకం యొక్క వివరాలు ఏంటి అంటే, ముఖ్యంగా ఆర్థిక ప్రోత్సాహకం. మొదటిసారిగా ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో సభ్యులయ్యే యువతకు ప్రభుత్వం 15,000 వరకు 2 విడతల్లో నేరుగా అందిస్తుంది. 99,446 కోట్ల అంచనా వ్యయంతో 2 సంవత్సరాలలో దాదాపు 3.5 కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. కొత్త ఉద్యోగులు నెలవారీ వేతనం 100,000 రూపాయలలోపు ఉండాలి. ఇక కొత్త ఉద్యోగుల పిఎఫ్ ఖాతాలలో ప్రభుత్వం 3 ఏళ్ల పాటు తన వాటాను జమ చేస్తుంది. ఇది యజమానులకు ప్రయోజనకరమని చెప్పవచ్చు. అలాగే దీని యొక్క పూర్తి వివరాలు లేదా తమ అర్హతను అభ్యర్థులు చెక్ చేసుకోవడానికి పిఎంవీబీఆర్వై ఈపీఎఫ్ఓ లింక్ లేదా మై స్కీమ్ అధికారిక వెబ్సైట్లలో కూడా సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు, లేదా సంబంధిత ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో సంబంధిత కంపెనీలో అడిగి వివరాలను తెలుసుకోవచ్చు.

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ యువతి చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించి అందరి ప్రశంసలు అందుకుంటుంది. 17 ఏళ్ల రితి చౌహాన్ న్యూయార్క్లోని ఓ హై స్కూల్లో నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ ప్రోగ్రాంలో అత్యున్నత క్యాడెట్ ర్యాంకును కైవసం చేసుకుంది. సుమారు 300 మంది విద్యార్థులున్న బెటాలియన్కు బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టింది. క్వీన్స్లోని బెంజమిన్ ఎన్ కాటోజో హై స్కూల్లో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఈ ఉన్నత పదవిలో భాగంగా రితి వారానికి 4 రోజులు తన బెటాలియన్లోని క్యాడెట్ల డ్రిల్ ప్రాక్టీస్, శిక్షణ కార్యకలాపాలు, సంక్షేమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం తరచుగా ఉదయాన్నే 7 గంటలకల్లా పాఠశాలకు చేరుకుంటూ ఉంటారు. యుఎస్ నేవీ సహకారంతో నడిచే ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యం. ఈ పదవిని చేపట్టడం ద్వారా ఈ ప్రోగ్రాంలో విద్యార్థి నాయకత్వానికి అత్యున్నత శిఖరానికి చేరినట్లయింది రితి చౌహాన్ 17 ఏళ్ల అతి చిన్న వయసులోనే. ఈ స్థాయికి రావడానికి ముందు రితి అకాడెమిక్ కమాండర్, స్టెమ్ కమాండర్, ప్లాటూన్ లీడర్ వంటి పలు కీలక హోదాల్లో సమర్థవంతంగా పనిచేశారు. ఆమె అకాడెమిక్ కమాండర్గా ఉన్నప్పుడు పాఠశాల బృందం వరుసగా 2 ఏళ్ళు జాతీయ స్థాయి లీడర్షిప్ అండ్ అకాడెమిక్ బౌల్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. స్టెమ్ కమాండర్గా యూనిట్ కోసం మొట్టమొదటి సీపెచ్ అనే అండర్ వాటర్ రోబోట్ను నిర్మించడంలో క్యాడెట్లకు నాయకత్వం వహించారు. తన పదవీకాలం 200 మందికి పైగా తోటి క్యాడెట్లకు మార్గనిర్దేశం చేశారు. రితి కుటుంబానికి రాజస్థాన్లోని జైపూర్లో మూలాలున్నాయి. ఆమె తల్లిదండ్రులు రుచికా చౌహాన్, దిలీప్ చౌహాన్ విద్య, సేవ, నాయకత్వం పట్ల తన కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం, అలాగే జీపీఎస్ బీఏపీఎస్ స్వామినారాయణ్ సాంప్రదాయం నుంచి పొందిన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం తన విలువలను తీర్చిదిద్దాయని రితి పేర్కొన్నారు. ఈ 3 ఏళ్ల కార్యక్రమంలో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, నాయకత్వం అంటే ఇతరులపై చూపించే సానుకూల ప్రభావం అని అర్థం చేసుకున్నానని తెలియజేశారు. భవిష్యత్తులో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో చేరి నేవల్ ఆఫీసర్గా దేశానికి సేవలు అందించడమే తన లక్ష్యమని రితి స్పష్టం చేశారు. మరి రితి చౌహాన్ నేటి మన ప్రేరణ అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. ఇది ఇవాళ్టి ప్రేరణ. మరి మరొక భక్తిగీతం వింటారు. శ్రీరామ పట్టాభిషేకం చిత్రం నుండి పి సుశీల ఆలపించిన ఈ గీతం.

ఒక వ్యక్తి ఆలోచించే విధానం, ప్రవర్తన, భావోద్వేగాలు మరియు ప్రత్యేక లక్షణాల సమ్మేళనమే వ్యక్తిత్వం. ఇది జన్యుపరమైన అంశాలు, పరిసరాలు మరియు వ్యక్తిగత అనుభవాల ద్వారా రూపుదిద్దుకుంటుంది. మంచి వ్యక్తిత్వం జీవితంలో విజయాన్ని, ఎదుటివారి గౌరవాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇది నేటి వ్యక్తిత్వం.

నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారాల్లో 7:15 వ్యవసాయ పాఠశాల సమీకృత వ్యవసాయం ప్రాముఖ్యత గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి గారి ప్రసంగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం చేయబడుతుంది. 7:45 వికసిత్ భారత్, 8 గంటలకు తెలుగు సినీ భక్తి గీతాలు ఉంటాయి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, రాత్రి 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్, ఎంపవరింగ్ యూత్ షేపింగ్ ఫ్యామిలీస్ ఈ అంశం గురించి డాక్టర్ కె సత్యనారాయణ గారి ప్రసంగం ఉంటుంది, రాత్రి 10:00 కర్ణాటక అనుసంధాన సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గానం, శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, అదేవో తెలుగు తల్లి బృందగానం, రచన శ్రీరంగం శ్రీనివాసరావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజనీలో హనుమాన్ చాలీస, అనంతరం భద్రాచల రామదాసు కీర్తనలు ఉంటాయి. 6:30 చింతన శీర్షికన శ్రీ యుఎస్ ప్రసాదరావు గారి వ్యాఖ్యానం ఉంటుంది. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట మొదటి దశలో సస్యరక్షణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. 6:45 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయ సమీరాల్లో నేటిమాటి శీర్షికన స్వాతంత్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం తెలుగు పండితుడు పూండ్ల రామకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు, తర్వాత సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథం గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి సినీ జీవిత విశేషాలు ఉంటాయి. అనంతరం పరిచయ కార్యక్రమంలో సంజ్ఞలు సంకేతాల ద్వారా భావ వ్యక్తీకరణ గురించి డాక్టర్ కంటి మహంతి సుచిత్రరావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి.

0: తర్వాత భక్తి సంగీతంలో శ్రీమతి ఏ సూర్యభాను గానం చేసిన భక్తి గీతాలు ఉంటాయి. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయోలిన్, శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి మృదంగం. అనంతరం పుష్పాంజలి సమాచారం అని ఉంటాయి. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ ఉంటుంది. నిర్వహణ శ్రీ ఎంపీ రవిశంకర్. కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ శ్రీమతి వి వెంకటరాణి గారి గానం ఉంటుంది. వయోలిన్ శ్రీ కేవీఎస్ ప్రసాద్, మృదంగం శ్రీ కె జ్ఞానానందం, మోర్సింగ్ శ్రీ జి వెంకటేష్. 8:59 పాటల పల్లకి, 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో ప్రొవిడెంట్ ఫండ్ ప్రయోజనాలపై ప్రత్యేక ముఖాముఖి ఉంటుంది. అతిథి రీజనల్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త శ్రీ ఎన్ మణి, శ్రీమతి ఎన్ మణి. 11:00 మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు. అనంతరం 12:10 మధుమంజరి తెలుగు చిత్రగీతాలు. 12:40 సంధ్యారాగంలో పెద్ద వయసులో వచ్చే కంటి సమస్యలు నివారణ చికిత్స. ఈ అంశం గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ టి కిరణ్మయ్యి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో పూరి రథయాత్రపై ప్రత్యేక వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యాత శ్రీమతి డివి మానస. 2:31 రంగస్థలి కార్యక్రమంలో కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని పాత్ర, శ్రీ కె పార్వతీశం ఆలపించిన రంగస్థల పద్యాలు ఉంటాయి. హార్మోనియం శ్రీ సిహెచ్ వెంకటరావు. 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు ఉంటాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో శ్రీమతి ఏ శశిరాణి ఆలపించిన లలిత గీతాలు ఉంటాయి. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన నషాముక్త్ భారత్ అభియాన్ గురించిన వివరాలు ఉంటాయి. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో కొబ్బరిని ఆశించు పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ అనుష గారి ప్రసంగం. అనంతరం వ్యవసాయ సమాచారం ఉంటుంది. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం. సమయం 7:05 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
1: మార్చిఫణి కుమార్. ముఖ్యాంశాలు. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాణాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదించింది. వార్తల వివరంగా. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ వృత్తులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్ధమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాణాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు

0: మే 21వ తేదీ నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది మే 28వ తేదీన బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనా రాష్ట్ర ప్రభుత్వంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన మే 27వ తేదీ నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రాష్ట్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
1: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्रीज लखनऊ के आसपास स्थापित होने जा रही है. और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 మందికి పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధే ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2: ఆక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందించడానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తికా భాటియా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని బుకరామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయాన్ని మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానది తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ

0: విదేశాల కార్యదర్శి సిబి జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్ ఆ దేశ ఆర్థిక అభివృద్ధి సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా ఇరు దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 లోపల మళ్ళీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: పైరు రకాలు, విత్తే సమయం కానివ్వండి, విత్తన మోతాదు కానివ్వండి, అలాగే విత్తే దూరం పైన ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ కాలంలో ప్రధానంగా సాగు చేస్తున్న పంటలను గమనించినట్లయితే వరి, పత్తి, కంది, జొన్న, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలాగే వేరుశనగ, సోయా చిక్కుడు, ఆముదం మొదలగు పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నట్టు మన రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. మరి ఈ పంటలలో ఏ సమయంలో ఏ విత్తనం విత్తుకోవాలి, ఎంత దూరంలో విత్తుకోవాలి, అలాగే ఎంత విత్తనము మనం నాటుకోవాలి అనే విషయాలు గమనించినట్లయితే పంటల్లో దిగుబడి ఎక్కువగా సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రధాన పంటలైన వరి తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో దాదాపు ఈ వరిని 6 వ్యవసాయ వాతావరణ మండలాల్లో సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ వాతావరణ మండలాల్లో 5 మాసాల్లో మనకు ఈ నాట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సిఫార్సు చేసిన సమయంలో మనం వరి నాట్లు వేసుకున్నట్లయితే వరిలో కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు మన రాష్ట్రంలో సుమారుగా 6 వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో మనం కృష్ణా గోదావరి జోన్ కింద చూసుకున్నట్లయితే వరి నాట్లను జనరల్గా మనకు ఈ జూలై నుంచి ఆగస్టు మాసంలో వేసుకున్నట్లయితే వరిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర కోస్తా మండలాల్లో చూసినట్లయితే ఆగస్టు మాసంలో నాట్లు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా చూసినట్లయితే సెప్టెంబర్ వరకు వెళ్ళచ్చు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాట్లు వేసుకోవచ్చు. అలాగే అత్యల్ప వర్షపాతం మనకు చూసుకున్నట్లయితే వ్యవసాయ వాతావరణ మండలంలో మనకు జూలై నుంచి ఆగస్టు వరకు వరి నాట్లు వేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు ఉన్నత శ్రేణి మండలమైనటువంటి ఆ మండలాలు చూసుకున్నట్లయితే మే 15 నుంచి మనకు ఆగస్టు వరకు నాట్లు వేసుకుంటే

ఈ వరిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు అనేది చాలా వరకు మనకు అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విత్తనం సిఫార్సు చేసిన ప్రకారం మనం విత్తన మోతాదులో మనం పంటను పండించినట్లయితే దిగుబడులు బాగా పొందేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా విత్తన మోతాదు పెంచుకున్నట్లయితే కొంచెం దిగుబడులు కూడా తగ్గేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తన మోతాదులు ఏ పంటకు ఎలా వాడుకోవాలనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. సో మన వరిలో చూసుకున్నట్లయితే మనకు 5 రకాల పద్ధతులు ఉన్నాయి నాటే పద్ధతులు. వచ్చేసరికి ఒకటి ఏంటంటే నారు పెంచి నాటే పద్ధతికి అయితే ఎకరానికి 20 నుంచి 25 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలా కాకుండా పొడి విత్తనం జల్లదల్లడానికి అయితే తమ్ము చేసుకున్న తర్వాత మామూలుగా విత్తనం చల్లుతుంటారు, ఆ పద్ధతికి అయితే 24 కిలోల నుంచి 30 కిలోల వరకు మనం విత్తనం అవసరం అవుతుంది. అలాగే యంత్రీకరణ వరి సాగు అనేది కూడా ఈ మధ్యకాలంలో కొంచెం ప్రాచుర్యం బాగా పొందింది. సో యంత్రాలతో వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో కానివ్వండి, అలాగే గొడుతో విత్తనం వెదబెట్టే పద్ధతి, డైరెక్ట్ సోయింగ్ అంటుంటాము, వెదబెట్టే పద్ధతి అంటుంటాము, ఆ పద్ధతుల్లో కానివ్వండి, లేదా బెంగాల్ నాట్లు అని ఈ మధ్యకాలం కూడా కొంచెం పాపులర్గా అయింది. చాలామంది రైతులు కూడా ఈస్ట్ కోస్ట్ గోదావరిలో కూడా ఎక్కువగా బెంగాల్ పద్ధతులు అనేది అనుసరించి నాట్లు వేస్తున్నారు. ఈ పద్ధతులు ఏ పద్ధతులు అయినా కూడా యంత్రీకరణ కానివ్వండి, యద పద్ధతి కానివ్వండి, బెంగాల్ నాటు పద్ధతి కానివ్వండి, సాగు చేసుకున్నట్లయితే దాంట్లో మనకు 12 కిలోల నుంచి 15 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. అలాగే డ్రమ్ సీడర్ పద్ధతి కూడా మనకు ఒక పద్ధతి ఉంది, వరిలో కూడా సాగు చేసుకోవచ్చు. ఈ డ్రమ్ సీడర్ పద్ధతుల్లో కూడా మనకు ఎకరానికి వచ్చేసరికి 10 నుంచి 12 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే గత 10 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు శ్రీ పద్ధతి కూడా ఒకటి మంచి ప్రాచుర్యం పొందింది. ఆ శ్రీ పద్ధతిలో అయితే మనకు ఎకరానికి అయితే 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో సిఫార్సు చేసిన ప్రకారం విత్తనం వాడుకున్నట్లయితే సిఫార్సు చేసిన ప్రకారం మొక్కల సంఖ్య అక్కడ ఎకరంలో ఉంటాయి, తద్వారా మన దిగుబడులు అనేది బాగా పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి విత్తే దూరం ఇక్కడ గమనించినట్లయితే వరిలో రకాల కాల పరిమితిని బట్టిను, అలాగే ఆ యొక్క రకాలను బట్టి కానివ్వండి, మనం వేసే డ్యూరేషన్ బట్టి కానివ్వండి, మొక్క కుదుల సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం కుదుల సంఖ్య చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు అంటే దాదాపు 140 రోజుల కాల పరిమితి గల రకాలు ఏదైనా కూడా ఒక చదరపు మీటర్కు 33 కుదుళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే మధ్యకాలిక రకాలైన కూడా ఏదైనా కూడా 125 నుంచి 140 రోజులకి అయితే ఖరీఫ్ కాలంలో వచ్చేసరికి 33 కుదుళ్ళు ఒక చదర మీటర్కు, స్వల్పకాలిక రకాలైన కూడా అంతే, దాదాపు 120 రోజులు స్వల్పకాలిక రకాలుగా చెప్పుకుంటుంటాము, అవి కూడా 33 కుదుళ్ళుగా ఉండాలి. ఒక ఖరీఫ్ కాలంలో మనం వరిని సాగు చేస్తున్నామంటే ఒక చదర మీటర్కు 33 కుదుళ్ళు ఉండే విధంగా మనం చూసుకొని నాట్లు వేసుకున్నట్లయితే దిగుబడులు ఏ విధంగా తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రబీ కాలంలో ఏదైనా వరి సాగు చేసుకున్నట్టంటే మనకు అక్టోబర్ నవంబర్ మాసంలో వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో మాత్రం అయితే ఒక చదరం మీటకు 44 కుదుళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి. సో మనం ఇప్పుడు ఖరీఫ్ కాలం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఖరీఫ్ కాలంలో మాత్రం అయితే 33 కుదుళ్ళు ఉండే విధంగా ఒక చదరం మీటకు చూసుకొని నాట్లు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పంట వచ్చేసరికి మొక్కజొన్న అనేది. ఈ మొక్కజొన్న మన రాష్ట్రంలో అంటే ఆహారంగా గాను, అలాగే రోజు దానా విషయం రూపంలో కానివ్వండి, పశువులకు మేత కానివ్వండి, అలాగే వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా గాను ఇలాగ ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మంచి ప్రాచుర్యం పొందింది, ఎక్కువ మంది రైతులు కూడా ఈ మొక్కజొన్న అనేది గిట్టుబాటుగా ధర బాగుంటుంది, మనకు లాభం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది సాగు చేస్తూ వస్తున్నారు. ఈ మొక్కజొన్నను కూడా దాదాపు మన రాష్ట్రంలో 354,000 హెక్టేర్లోనే సాగు అవుతూ ఉంది. సో దీంట్లో కూడా మనం విత్తన మోతాదు ఒకటి, విత్తే సమయాన్ని కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. సో విత్తే సమయం చూసుకున్నట్లయితే సాధారణ పరిస్థితుల్లో వర్షాధారపు మొక్కజొన్న పంటకైతే జూన్ 15 నుంచి అలాగే జూలై 15 తారీఖు వరకు మనం విత్తుకున్నట్లయితే మొక్కజొన్నలో కూడా దిగుబడులు తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తన మోతాదు కూడా ఏంటంటే దీంట్లో మనకు రకరకాలు ఉన్నాయి. అంటే ఒకటి సంకరజాతి రకాలు కానివ్వండి, తీపి మొక్కజొన్న కానివ్వండి, ఇలా పేలాలకు వాడే మొక్కజొన్న కానివ్వండి, బేబీ కార్ను, అలాగే పసుగ్రాసు మొక్కజొన్న, ఇలా రకరకాలుగా మనకు సాగు చేస్తూ ఉంటాము. దాంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం విత్తనాల కోసం మనం తయారు చేసుకునే రకాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైబ్రిడ్స్ అనేది మార్కెట్లో ఎక్కువగా లభ్యమవుతుంటాయి. ఈ హైబ్రిడ్స్ రకాలను ముఖ్యంగా ఎకరానికి అయితే 8 కిలోలు అయితే విత్తనం అయితే సరిపోతుంది. అలాగే ఈ హైబ్రిడ్స్ను కూడా మనకు విత్తే దూరం కూడా గమనించినట్లయితే దాదాపు సాలుకు సాలుకు వచ్చేసరికి 60 సెంటీమీటర్ల దాకా ఉండాలి, అలాగే మొక్కకు మొక్కకు వచ్చేసరికి 22 సెంటీమీటర్ల దాకా ఉండాలి. అంటే సాలుకు సాలుకు 2 అడుగుల దూరంలో ఎత పెట్టుకున్నట్లయితే చాలా వరకు మనకు మొక్కల సంఖ్య సిఫార్సు చేసిన ప్రకారం ఎకరం పొలంలో ఉంటాయి, తద్వారా మంచి దిగుబడులు కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే తీపి మొక్కజొన్న అది కూడా ఎక్కువగా సాగు చేస్తుంటారు చాలామంది రైతులు కూడా, ఈ పట్టణాల దగ్గర అంతా రైతులంతా కూడా. సో ఇక్కడ మనకు ఎకరానికి వచ్చేసరికి 4 కిలోల విత్తనం సరిపోతుంది. ఇది కూడా మనకు సాలుగు సాలుకు వచ్చేసరికి 60 సెంటీమీటర్ దాదాపు 2 అడుగుల దూరంలో పెట్టుకొని మనం విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పేలాల మొక్కజొన్న అది కూడా ఎక్కువగా మనం సాగు చేస్తుంటారు, దీనికి 5 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి. ఇది కూడా 2 అడుగుల దూరంలో సాలుగు సాలుగు మధ్య దూరం పెట్టుకుని పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే బేబీ

పట్టణం అనేది కూడా మనకు ఎక్కువగా పట్టణాల్లో పొలాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు, సిటీస్ దగ్గర కూడా. ఇది కూడా 10 కిలోల ఎకరానికి అయితే విత్తనం సరిపోతుంది. ఇది కూడా సాలుగు సాలుకు వచ్చేసరికి దాదాపు 1.5 అడుగు దూరంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పశుగ్రాసంగా మొక్కజొన్న సాగు చేస్తున్న ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా విత్తనం అయితే మాత్రం ఎకరానికి ఒక 16 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. ఇది కూడా మనకు సాలుగు సాలుకు దూరం గమనించినట్లయితే దాదాపు 1.5 అడుగు దూరంలో పెట్టుకుని ఎద పెట్టుకున్నట్లయితే చాలా వరకు ఈ పశుగ్రాసాన్ని కూడా ఎక్కువగా మోతాదులో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే పద్ధతి ఏంటంటే, మొదట ఏంటంటే చాలా వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో బోదలు వేసి చేస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో మామూలుగా పొలం దుక్కి దున్నుకొని మామూలుగా నాటుకుంటూ ఉంటారు. సో ఏదైనా కూడా అవకాశం ఉంటుంది, బోధ పద్ధతి అయితే మాత్రం మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే అనుకోని పరిస్థితులు వర్షాలు

పెట్టుకుని ఎదబెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ పశుగ్రాసాన్ని కూడా ఎక్కువగా మోతాదులో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే పద్ధతి ఏంటంటే, మొదట ఏంటంటే చాలా వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో బోదలు వేసి చేస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో మామూలుగా పొలం దుక్కి దున్నుకొని మామూలుగా నాటుకుంటూ ఉంటారు. సో ఏదైనా కూడా అవకాశం ఉంటుంది, బోధ పద్ధతి అయితే మాత్రం మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే అనుకోని పరిస్థితులు వర్షాలు ఎక్కువ కురిసినా కూడా ఈ బోధల మధ్యలోంచి వాటర్ అంతా నీళ్ళంతా కూడా బయటకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో మొక్క పంట కూడా దెబ్బ తినకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బోధ పద్ధతి అనుసరిస్తే మాత్రం దిగుబడులు కూడా ఇక్కడ బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో మొదట బోధ నాగలతో బోధలు వేసుకోవాలి. తర్వాత ఏంటంటే విత్తనాన్ని బోధకు పైనుండి అంటే థర్డ్ వంతు ఎత్తులో ఉండే విధంగా విత్తుకున్నట్లయితే నీటి పారుదల సులభంగా ఉంటుంది. అలాగే ఏదైనా అధిక వర్షాలు ఏదన్నా కురిసినా కూడా ఆ నీళ్ళన్నీ కూడా ఈ బోధల మధ్యలోంచి బయటికి వెళ్ళేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అవకాశం ఉన్న చోట బోధ పద్ధతి అనుసరించినట్లయితే సో మొక్కలు సిఫార్సు చేసిన ప్రకారం ఉంటాయి, పైరు కూడా దెబ్బతినకుండా ఉంటుంది. తద్వారా మనం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు జొన్న అనేది కూడా మనకు ప్రధాన పంటగా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో మన రాష్ట్రంలో దాదాపు చూస్తే ఖరీఫ్ కాలంలో దాదాపు 11,000 హెక్టేర్లు ఎక్కువగా సాగు అవుతుంది. ఈ మధ్యకాలంలో రైస్ ఫ్యాలోలో అంటే రైస్ కోసిన తర్వాత జొన్న అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారు. సో అది ఎక్కువగా రబీలో ఎక్కువగా ఉంటుంది, కానీ ఖరీఫ్లో వచ్చేసరికి 11,000 హెక్టేర్లు మనకు సాగు అవుతుంది మన రాష్ట్రంలో వచ్చేసరికి. జొన్నను కూడా దాదాపు మనకు ఖరీఫ్ కాలంలో సాగు చేయాలంటే జూన్ నుంచి జులై వరకు, అంటే జూన్ 15 నుంచి జులై 15 వరకు మనకు సాగు చేసుకున్నట్లయితే జొన్నలో కూడా దిగుబడులు తగ్గకుండా మంచి ఆదాయం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జొన్నను ఏంటంటే మాఘీగా కొన్ని ప్రాంతాల్లో మాఘీ జొన్నగా సాగు చేస్తుంటారు, అంటే అది సెప్టెంబర్లో సాగు చేస్తుంటారు. సో వర్షాలు జూన్ జులైలో ఏదైనా వర్షాలు ఏంటంటే ఆలస్యమైనప్పుడు సెప్టెంబర్లో ఏదైనా వర్షపాతం కురిసినా కూడా అప్పుడు కూడా మనం జొన్న సాగు చేసుకోవచ్చు. సో అది మాఘీ జొన్న అని చెప్తుంటాం. ఆ మాఘీ జొన్నను సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వేసుకున్నా కూడా మనకు దిగుబడులు అనేది మంచిగా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఎకరానికి వచ్చేసరికి విత్తన మోతాదు గమనించినట్లయితే ఎకరానికి 4 కిలోలు అయితే విత్తనం సరిపోతుంది. అంత 4 మించి ఎక్కువ 6 కిలోలు 7 కిలోలు పెట్టినామంటే ఏమవుతుందంటే మొక్కల సంఖ్య ఎక్కువ అయిపోయి కొద్దిగా కంకి సైజు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన ప్రకారం 4 కిలోలు ఎదబెట్టుకున్నట్లయితే మనకు మంచిగా దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే దూరం మనం గమనించినట్లయితే సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరం పెట్టుకుని వెద పెట్టుకుంటున్నట్లయితే సో మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రకంగా మనం ఎదబెట్టుకున్నట్లయితే ఎకరానికి దాదాపు 58,000 నుంచి 72,000 వరకు మొక్కలు అనేది ఉంటాయి. సో అంతని మొక్కలు ఉన్నట్లయితే మనకి ఎకరానికి కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ చిన్న చిన్న విషయాలు మనం గమనించుకున్నట్లయితే మాత్రం మనకు జొన్నలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత సజ్జ అనేది కూడా ఎక్కువగా ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ కానివ్వండి, అలాగే ఈ మనకు రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, ఎక్కువగా సజ్జ అనేది ఖరీఫ్ కాలంలో కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ సజ్జన దాదాపు మన రాష్ట్రంలో 75,000 హెక్టేర్లో సాగు చేస్తున్నారు. సో ఈ సజ్జ కూడా మంచి దిగుబడి సాధించాలంటే విత్తే సమయం అనేది చాలా ముఖ్యమైనది. జూన్ నుంచి జులై వరకు వర్షం కురిసిన వెంటనే జూన్ కానీ జులై కానీ మన భూమి అంత పదునయ్యి వర్షం అంత మంచి వర్షం కురిసినట్లయితే ఇక్కడ కూడా మనం సజ్జను అదే జూలైలో మాసంలో ఎదబెట్టుకున్నట్లయితే సో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎకరానికి కూడా ఏంటంటే మనకు మామూలుగా అయితే విత్తనం అయితే లేదానికైతే 1.5 కిలో దాకా విత్తనం అవసరం ఉంటుంది. ఒకవేళ కొన్ని ప్రాంతాలు ఏంటంటే నారు పెంచి మనం నాటుకుంటుంటారు, దానికైతే 1.5 కిలో అయితే సరిపోతుంది. లేదా విత్తనం ఎదబెట్టుకుంటే పద్ధతి ఉంటాయి కొన్ని, అంటే మామూలుగా జనరల్గా రైతులంతా ఫాలో అవుతున్నది అంతా కూడా విత్తనాలు ఎదబెట్టేసుకుంటుంటారు. ఈ పద్ధతికి అయితే మాత్రం 3 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. సో ఇలా సిఫార్సు చేపర ప్రకారం మనం విత్తనం మోతాదు కూడా మనం ఎంపిక చేసుకోవాలని అవసరం ఉంటుంది. అలాగే విత్తే దూరం కూడా ఇందాక జొన్నకు ఎలా చెప్పుకున్నామో సేమ్ అంతే అదే విధంగా, అంటే సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరంలో మనం ఎదబెట్టుకున్నట్లయితే సజ్జలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఈ రాయలసీమ కానివ్వండి, అలాగే మనకు ప్రకాశం దక్షిణ కోస్తా జిల్లాలో ఏదైనా కూడా ఈ కొర్ర అనేది కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఈ మిల్లెట్స్ అని చెప్తుంటాము, మైనర్ మిల్లెట్స్ పరిగణలోకి తీసుకుంటుంటాము, చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు కూడా ఎక్కువగా జనాలు కూడా మనం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే వీటి యొక్క ప్రాముఖ్యత పెరిగిపోయి కొర్ర అనేది కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. సో కొర్ర విస్తీర్ణం మన రాష్ట్రంలో దాదాపు 45,000 హెక్టేర్లు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఖరీఫ్లో వచ్చేసరికి. సో
ఈ కొర్ర పంట అనేది వర్షాధార పంటగా జూన్ జూలైలో వేసి మాత్రం వేసుకోవచ్చు. అలాగే మనకు బెంగాల్ గ్రామ్ అంటే రబీలో పండించే పంట ముఖ్యమైనది ఏంటంటే శనగ ఎక్కువగా సాగు చేస్తుంటాము. శనగ పండించే ప్రాంతాలంతా కూడా ఖరీఫ్లో ఎలాంటి పంట పండించే అవకాశం లేదు. చాలామంది రైతులంతా పొలం అంతా ఖాళీగా పెట్టేసుకొని శనగ అనేది అక్టోబర్ నవంబర్ మాసంలో ఏదో పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా డబుల్ క్రాపింగ్ సిస్టమ్ అంటున్నాం జనరల్గా వచ్చేసరికి. అంటే మొదటగా ఖరీఫ్లో మనకు కొర్రనేసుకొని రెండో పంటగా మనకు శనగను మన

పెద్ద పెట్టుకున్నట్లయితే రెండు పంటల ఆదాయం బాగా రైతుకు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కొరను వచ్చేసరికి మనకు జూన్ కానీ జూలై మాసంలో ఎద పెట్టుకున్నట్లయితే మనకు కొరలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖరీఫ్ వర్షాలు ఏదైనా ఆలస్యంగా కురిసినప్పుడు కొర్రకు ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు రెండో పక్షం వరకు వెళ్ళవచ్చు. ఆ ప్రత్యామ్నాయ పంటగా కొర్ర వేసుకోమని చెప్తుంటాం ఎక్కువగా. ఏదైనా వర్షాలు ఎక్కువగా ఆలస్యం అయిపోయి జూన్ జూలైలో కొరవక ఆగస్టు లేదని కురిసినప్పుడు ఆ టైంలో కూడా ఆగస్టు రెండో పక్షం వరకు కూడా ఈ కొరను వేసుకున్నా కూడా మనకు కొరలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విత్తన మోతాదు గమనించినట్లయితే ఎకరానికి 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే ఒకవేళ అంటే మనం వెత పెట్టుకోవడానికైతే 2 కిలోలు సరిపోతుంది. వెతదల్లే పద్ధతికి అయితే దాదాపు 4 కిలోల నుంచి 7 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. వెతదల్లి తల్లిన తర్వాత బల్లతో కానీ లేదా చెట్ల కొమ్మతో కానీ వంటి నేలను చదును చేసుకోవాలి. లేని చోట విత్తనానికి తగినంత తేమ లభించక మొలకెత్తే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఏదైనా కూడా 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎదబెట్టే పద్ధతికి. ఒకవేళ చల్లుకొని గొర్రు తోలుకున్న పద్ధతికి అయితే మాత్రం 4 నుంచి 7 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. ఆ ఎత్తే దూరం కూడా మనకు దాదాపు సాలుకు వచ్చేసరికి 9 అంగుళాల దాకా మనకు 9 అంగుళాల వరకు పెట్టుకొని మనం ఎద పెట్టుకున్నట్లయితే మన అంటే మన ఆవులుగా అడ్డగోరు వేస్తుంటాము. అడ్డగోరుకు అయితే మనకు బూరలు కట్టుకొని మనం చేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. 9 అంగుళాలు ఉంటుంది కాబట్టి. అలాగే మొక్కలకు మొక్కకు వస్తే 7.5 సెంటీమీటర్ల దాకా 10 సెంటీమీటర్ల దాకా ఉండే విధంగా చూసుకోవాలి. తద్వారా ఎకరానికి సిఫార్సు చేసిన మొక్కల సంఖ్య ఉంటాయి. తద్వారా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం అంటే దాదాపు 237,000 మొక్కల దాకా వస్తాయి మనం ఈ రకంగా 9 అంగుళాలు పెట్టుకున్న మీద పెట్టుకున్నట్లయితే. సో ఈ రకంగా చేసుకుంటే కూడా కొర్రలో కూడా మంచి దిగుబడి సాధించవచ్చు. మార్కెట్ కూడా మంచి రేటే ఉంది కాబట్టి ఈ మధ్య అంటే చిరుధాన్యాల ప్రాముఖ్యత పెరిగింది కాబట్టి కొర్ర కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి సో ఖరీఫ్లో కూడా బెంగాల్ గ్రామ పండించే ప్రాంతాల్లోనూ లేకపోతే మామూలుగా అయినా కొర్రను సాగు ఖరీఫ్లో సాగు చేస్తే 60 రోజులు 70 రోజులకు అయిపోతుంది కాబట్టి రెండో పంటకు ఏరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని తర్వాత రెండో ప్రధానమైన పంట ఖరీఫ్లో చూసుకున్నట్లయితే కంది అనేది దాదాపు మన రాష్ట్రంలో 240,000 దాకా హెక్టేర్లో సాగు చేస్తున్నారు. ఉపజాతి పంటల్లో ప్రధానమైన పంట కందిగా చెప్పుకోవచ్చు. సో కంది అనేది విత్తే సమయం కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటంటే తక్కువ వర్షపాత మండలాల్లో అంటే జూన్ జూలైలో మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కృష్ణా గోదావరి ఉత్తర కోస్తాను దక్షిణ కోస్తా మండలాల్లో అయితే మనకు ఆగస్టు వరకు వెళ్ళచ్చు. అంటే జూలై మొదలుకొని ఆగస్టు వరకు కూడా చివరి దాకా కూడా మనము విత్తనం ఈ కంది విత్తనాన్ని ఎదబెట్టుకోవచ్చు. అలాగే మనకంటే తక్కువ వర్షపాతం అంటే ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం జూన్ వరకు వేసుకుంటే మంచి దిగుబడులు పొందుకోవచ్చు. మిగతా జిల్లాలన్నిటిలో కూడా మనకు ఆగస్టు వరకు కూడా మనం విత్తనం ఎదబెట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత విత్తనం మోతాదు అంటే జనరల్గా మనకు ఎక్కువగా సాలుకు ఎక్కువ దూరం పెట్టుకుని ఎదబెట్టుకుంటుంటారు కాబట్టి ఇక్కడ 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి. ఇక్కడ సాలుకు వచ్చేసరికి నల్లరేగడి భూముల్లో అయితే మాత్రము ఒక 180 సెంటీమీటర్ల దాకా సాలుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎర్ర నేలలో అయితే మాత్రం దగ్గరగా పెట్టుకుని ఎద పెట్టుకున్నట్లయితే మనకు అంటే మొక్క బలంగా పెరగదు కాబట్టి ఎర్ర నేలల్లో సో దగ్గరగా మనం ఎద పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని సాలుకు వచ్చి 3 అడుగులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా ఎద పెట్టుకున్నా కూడా ఈ కందిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు తక్కువ రోజులకు వచ్చే పంటల్లో చూసుకుంటే ఉపజాతి పంటల్లో పెసర అనేది కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది 60-65 రోజుల్లో మన పంటకాలం అయిపోతుంది. మళ్ళీ రెండో పంటగా ఏరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు తొలకరలో పెసర వేయడానికి ఇష్టపడుతుంటారు. సో ఈ పెసరను కూడా ఏంటంటే ఈ జూన్ నెలలో తక్కువ వర్షపాత మండలాలైన ఈ రాయలసీమ ప్రాంతాల్లో ఈ జూన్ నెలలో మనం సాగు చేసుకున్నట్లయితే దీంట్లో కూడా దిగుబడులు బాగా వస్తాయి. అలాగే కృష్ణా గోదావరి కానివ్వండి దక్షిణ కోస్తా మండలాల్లో అయితే మాత్రము ఇక్కడ జూన్ నుంచి జూలై వరకు వేసుకో జూలై ఎండింగ్ వరకు మనం సాగు చేసుకుని విత్తనం ఏదో పెట్టుకున్నా కూడా పెసర్లో కూడా మంచి దిగుబడులు పొందుకోవచ్చు. అలాగే విత్తనం మోతాదు అనేది కూడా దీంట్లో అయితే 6 కిలోల నుంచి 7 కిలోల విత్తనం సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ వాడితే అంటే రొట్టెలాగా పెరిగిపోతుంది కాబట్టి పూతకాయ తగ్గిపోయి దిగుబడులు తగ్గుతాయి కాబట్టి ఎక్కువ విత్తనం వేయకుండా 6 కిలోలు మనం ఏదో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. విత్తే దూరం వచ్చితే దాదాపు 1 అడుగు పెట్టుకొని వేసుకుంటుంటాం. జనరల్గా గొర్రెడ్డతో పెట్టుకొని చేస్తుంటారు. అదే 9 అంగుళాలతో అయితే సరిపోతుంది లేదా 30 సెంటీమీటర్ల దాకా అంటే దాదాపు 1 అడుగు దూరంలో పెట్టుకుని అదే సాలుకు పెట్టేసి చేసుకున్నట్లయితే కూడా సిఫార్సు చేసిన మొక్కలు ఉంటాయి కాబట్టి దిగుబడులు కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత మినుము కూడా మనకు ఎక్కువగా రబీ పంటగా ఎక్కువగా సాగు చేస్తుంటారు. కానీ ఖరీఫ్ కాలంలో కూడా మినుము కూడా సాగు చేస్తుంటారు. దీని జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా ఈ మినుమును ఎద పెట్టుకోవచ్చు. విత్తే దూరం కూడా ఇందాక పెసర ఎలా చెప్పుకున్నామో 1 అడుగు దూరంలో పెట్టేసుకొని ఎద పెట్టుకోవాలి సాలుకు వచ్చేసరికి. ఇది ఇత్తన మోతాదు వచ్చేసరికి దాదాపు మనకు ఎకరానికి వచ్చి 8 నుంచి 10 కిలోలు విత్తనం మోతాదు సరిపోతుంది. 10 కిలోలు పెట్టే వరకు సరిపోతుంది. కొద్దిమంది 18 కిలోలు పెట్టేవాళ్ళు 15 కిలోలు పెట్టేవాళ్ళు ఉన్నారు. అంత అవసరం లేదండి. ఒక 8 నుంచి 10 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. తద్వారా మనకు మొక్కల సంఖ్య బాగుంటుంది కాబట్టి

ఉంటే దిగుబడులు కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో సోయా చిక్కుడు కూడా మంచి ప్రాచుర్యం పొందింది, ఎక్కువ సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ సోయా చిక్కుడును ముఖ్యంగా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా వేస్తుంటారు. ఈ ఖరీఫ్ కాలంలో ఇప్పుడు ఏ మాసంలో ఏదో పెట్టుకోవాలంటే జూన్15 నుంచి జూలై 15 వరకు వేసుకున్నట్లయితే సోయా చిక్కుల్లో కూడా దాదాపు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉత్తర కోస్తాలో అయితే మాత్రము ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసం వరకు కూడా ఏదో పెట్టుకోవచ్చు ఉత్తర కోస్తా మండలంలో. అలాగే ఎకరానికి వచ్చేసరికి 25 కిలోల నుంచి 30 కిలోల విత్తనం సరిపోతుంది. అలాగే నల్లరేగడి భూముల్లో అయితే సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తేలికపాటి భూముల్లో అయితే మాత్రం 1 అడుగు దూరంలో పెట్టుకొని ఎద పెట్టుకున్నట్లయితే ఒక చదరపు మీటర్కు దాదాపు 40 మొక్కలు ఉండే విధంగా మనం చూసుకొని మనం ఈ సోయా చిక్కుడు ఎద పెట్టుకున్నా కూడా సోయా చిక్కుల్లో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వేరుశనగ అనేది మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తుంటాము. ఈ రాయలసీమలో వేరుశనగ అనేది ముఖ్య ప్రధాన పంటగా కూడా మనం చెప్పుకుంటుంటాము. సో ఈ ఉత్తర కోస్తా జిల్లాలో అయితే జూన్ జులై వరకు మనం సాగు చేసుకోవచ్చు. అలాగే రాయలసీమ ప్రాంతంలో అయితే మాత్రము జూన్ నుంచి ఆగస్టు చివరి వరకు కూడా మనం ఈ ఏరుశనగ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు అనేది కాయ పరిమాణం బట్టి గింజల పరిమాణం బట్టి కూడా మనం విత్తన మోతాదు అనేది చెప్తుంటాము. జనరల్గా మనం రైతులంతా ఎక్కువగా సాగు చేస్తున్నది కదిరి 6 కానివ్వండి, ధరణి కానివ్వండి, విశిష్ట ఇవన్నీ కూడా ఏమైనా కూడా ఎకరానికి వచ్చేసరికి 60 కిలోల వరకు మనం దాదాపు సరిపోతుంది ఎకరానికి విత్తనము. అలాగే లావు గింజలైన చిన్న గుత్తి రకాలు అయితే ఏంటంటే 64 కిలోల నుంచి 65 కిలోల వరకు విత్తనం సరిపోతుంది ఎకరానికి వచ్చేసరికి. అలాగే కదిరి లేపాక్సి వంటి రకాలను అయితే దాదాపు 30 నుంచి 35 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఈ రకంగా మనం విత్తనం ఎంపిక చేసుకొని మనం వేరుశనగ కూడా సాగు చేసుకున్నా సరైన సమయంలో ఎద ఎదబెట్టుకున్నట్లయితే ఆగస్టు వారసం వరకు మనం ఎదబెట్టుకున్న అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైం వరకు ఎదబెట్టుకోవచ్చు. అలాగే పొద్దుతిరుగుడు అనేది ఈ మధ్యకాలంలో తక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. సో ఇది పండించడానికి కూడా ఎక్కువ మంది రైతులు ఇష్టం, కానీ దీంట్లో కూడా మనకు సరైన సమయంలోనూ ఎద పెట్టుకున్నట్లయితే పొద్దుతిరుగులు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా జూన్ నుంచి జూలై మాసంలో ఎదబెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎదబెట్టుకున్నట్లయితే మనకు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఎకరానికి కూడా చాలా తక్కువ విత్తనం అవసరం ఉండదు, అదే 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అదే 2 కిలోల విత్తనంతో మనం ఎకరం పొలం కూడా ఎదబెట్టుకోవచ్చు. ఇది మొక్కల సాంద్రత అంటే సరైన మొక్కలకు మొక్కకు వచ్చేసరికి సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరంలో పెట్టుకొని మనం విత్తనం ఎదబెట్టుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుళ్ళలో కూడా మంచిది. దాదాపు 90 రోజులు పైరు ఉంటుంది ఇది. సో మనం జాగ్రత్తగా చేసుకుంటే దీనిలో కూడా మంచి దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. సో జూన్ జూలైలో ఎదబెట్టుకోవాలి, 2 కిలోలు విత్తనం అయితే సరిపోతుంది. అలాగే సాలుకు వస్తే 45 సెంటీమీటర్లు అంటే దాదాపు 1.5 అడుగు దూరంలో ఎదబెట్టుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందొచ్చు. తర్వాత ఆముదం అనేది కూడా మనకు ఈ రాయలసీమ కానివ్వండి అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ ఆముదంను కూడా చాలా ప్రధాన పంటగా సాగు చేస్తుంటారు. మనలా దాదాపు చూస్తే మన రాష్ట్రంలో 10,30,000 హెక్టేర్లో సాగు అవుతుంది. దీని ఇది ఏంటంటే ఈ ఖరీఫ్లో సాగు చేయాలనుకుంటే మే చివరి వారం నుండి జూలై 5 చివరి వరకు కూడా మనం ఈ వర్షాలను బట్టి మనం ఎదపెట్టుకోవచ్చు ఆముదం కూడా. లేదా జూలై తర్వాత అయితే ఆముదం కొద్దిగా ఏక పంటగా వేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా అయితే మనకు అంతర పంటకు కూడా ఏదైనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మే చివరి నుంచి జూలై చివరి వరకు కూడా ఆముదం వర్షాలను బట్టి మనం ఎదపెట్టుకుంటే ఆముదం కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. బరువు నేల నుండి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో అయితే మాత్రం మనకు ఎకరానికి రకాలైతే 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. మార్కెట్లంతా హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి హైబ్రిడ్ రకాలు సాగు చేస్తుంటే అది 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఒకవేళ తేలికపాటి భూముల్లోనూ తక్కువ వర్షపాతం అంటే రాయలసీమ ప్రాంతాల్లో మనం ఏదైనా ఈ ఆముదం సాగు చేస్తుంటే అక్కడ విత్తనం 4 కిలోల దాకా అవుతాయి రకాలైతే. అలాగే సంకర రకాలు అయితే మాత్రం మనకు సంకర జాతి అంటే హైబ్రిడ్స్ మాత్రం 2.5 కిలో విత్తనం అయితే సరిపోతుంది. సో ఈ విధంగా సాగు చేసుకున్నట్లయితే మనకు కూడా ఈ ఆముదంలో కూడా దిగుబడులు మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ విత్తే దూరం గమనించినట్లయితే సాలుకు వచ్చేసరికి 90 సెంటీమీటర్లు దాకా పెట్టుకోవాలి, అంటే దాదాపు 3 అడుగుల దూరంలో పెట్టేసుకొని మనం సాగు చేసుకున్నట్లయితే ఆముదంలో కూడా ఈ మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత పత్తి అనేది కూడా దాదాపు 420,000 హెక్టేర్ల సాగు అవుతుంది మన రాష్ట్రంలో వచ్చేసరికి. ఈ ప్రతి పంటను కూడా సరైన సమయంలో ఎదబెట్టుకున్నట్లయితే ప్రతిలో కూడా మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే కోస్తా ప్రాంతము మరొక రాయలసీమ నల్లరేగడి భూములు ఉన్నట్లయితే అక్కడ జూలై నుంచి ఆగస్టు వరకు వేసుకోవచ్చు. ఇక్కడ 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది, అంటే అది హైబ్రిడ్సే వాడుతున్నాం కాబట్టి హైబ్రిడ్ అంతా కూడా 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది. నీటి పారుదల గల ఎర్ర నేలలు అయితే మాత్రం ఇక్కడ జూన్ మధ్య వరకు ఎదుర్కోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ విత్తనం కూడా 1.5 కిలో నుంచి దాదాపు 2 కిలోల దాకా విత్తనం అవసరం ఉంటుంది. సో ఇక్కడ నల్లరేగడి భూముల్లో అయితే సాలుకు చూసుకున్నట్లయితే దాదాపు 120 సెంటీమీటర్ల దాకా మనం వేసుకోవచ్చు. దాదాపు

42 అంగుళాల నుంచి 48 అంగుళాల దాకా మనం వాడుకోవచ్చు. ఎర్ర నేలలు అయితే దూరం తగ్గించుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు 90 సెంటీమీటర్ల దాకా, అంటే 3 అడుగుల దూరంలో పెట్టేసుకుని మనం వేసుకుని 36 అంగుళాలతో చేస్తుంటాము. ఈ 36 అంగుళాలు దాచు పెట్టుకుని మనం సాగు చేసుకున్నా కూడా పత్తిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో ముఖ్యంగా ఏదైనా కూడా మెట్ట పంటలు సాగు చేస్తున్నాము. ఆ మెట్ట పంటల్లో తప్పకుండా అంతర పంటలు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే వాతావరణ పరిస్థితులు అంతా మారిపోతున్నాయి కాబట్టి వర్షాలు ఒక్కోసారి ఎక్కువ కురుస్తుంటాయి, ఒక్కోసారి తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు అంటే మనం అంతర పంటలను కంపల్సరీగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పంట దెబ్బతిన్నా రెండో పంటగా ఏదో ఇంకో పంట నుంచి మనం ఎంతో కొంత ఆదాయం పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రెండు అంతర పంటల్లో ముఖ్యంగా పప్పు జాతి పంటలు ఉంటాయి, పప్పు జాతి కాని పంటలు కూడా ఉంటాయి. ఒక పంట పప్పు జాతి పంట ఉండాలి, రెండో పంటగా నాన్ లెగ్యూమ్ క్రాప్ కింద చెప్పుకుంటాము. అలాంటి పంటలు ఎంపిక చేసుకుని అవసరం ఉంటుంది. పంట కాలం కూడా ఒక పంట అంతర పంటగా ఎంపిక చేసుకునే పంటలు ఏంటంటే తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉండాలి. ఎక్కువ రోజులు అంటే ప్రధాన పంటతో పోటీ ఉండకూడదు, ఇక్కడ తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉంటే తొందరగా అయిపోతుంది కాబట్టి రెండో పంటకు ఈ పంటకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ మన ఈ అంతర పంటల విషయంలో మాత్రం ఈ జాగ్రత్త చిన్న జాగ్రత్త తీసుకొని గమనించుకొని మనం వేసుకున్నట్లయితే మాత్రం అంతర పంటల వల్ల కూడా మంచి రైతు కూడా మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏ వివిధ పంటల్లో అంతర పంట సాగు చేసే విధానం అంటే ముఖ్యంగా మొక్కజొన్న చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్నలు ఏంటంటే రెండు వరుసల మొక్కజొన్న వేసుకొని దాని ఒకసారి కందేస్తాం. మొక్కజొన్నలో రెండు వరుసలు మొక్కజొన్న వేసుకొని ఒకసారి కంది వేసుకున్నా కూడా మంచి ఆదాయం పొందుకోవచ్చు. ఈ కంది వలన కానివ్వండి మనకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా 6 సార్లు వేరుశనగ వేసుకొని అంటే 2 సార్లు మొక్కజొన్న వేసుకొని 1 సార్లు కంది వేసుకోవచ్చు, లేదా 2 సార్లు మొక్కజొన్న వేసుకొని 6 సార్లు వేరుశనగ వేసుకోవచ్చు, లేదా 2 సార్లు మొక్కజొన్న వేసుకొని 6 సార్లు పెసరు కానివ్వండి, మినుము కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, సోయా చిక్కుడు కానీ వేసుకున్నట్లయితే ఈ అంతర పంట వలన పెసర మినుము బోయా చిక్కుడు కానివ్వండి లేదా వేరుశనగ కానివ్వండి ద్వారా కానీ మొక్కజొన్నలో కూడా ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతి అవలంబించుకుంటే రైతు కూడా నష్టపోకుండా రెండో పంట ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే జొన్నల్లో కూడా మన అంతర పంటలు కొన్ని క్వింటల్ పంటలకు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జొన్నలో గమనించినట్లయితే జొన్నలో కంది ఎక్కువ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జొన్న 2 సార్లు వేసుకొని 1 సార్లు కందిని మనం ఎదబెట్టుకున్నట్టయితే కంది ద్వారా మనకు దిగుబడి వస్తుంది, జొన్న ద్వారా దిగుబడి వస్తుంది, రెండు పంటల ద్వారా వస్తుంది. కాబట్టి రైతు నష్టపోకుండా మనం ఆదాయం రెండు పంటల ద్వారా ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సజ్జ కూడా ఎక్కువగా మనం ఖరీఫ్లో సాగు చేస్తుంటాం కాబట్టి సజ్జ పంటల్లో కూడా ఏంటంటే సజ్జలో మనం కంది వేసుకోవచ్చు. సజ్జలో ఏంటంటే 2 వరుసల సజ్జ వేసుకొని 1 వరుస కంది కానివ్వండి, పెసర కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, పొద్దుతిరుగు కానివ్వండి, సోయా చిక్కుడు, ఇలాగా ఏ పంటలైనా తక్కువ రోజులకు వచ్చే పంటలు ఏదైనా కూడా సజ్జలో మనం వేసుకున్నట్లయితే 2:1 నిష్పత్తిలో మనం వాడుకున్నట్లయితే చాలా వరకు అంతర పంటల ద్వారా కూడా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొర్ర కూడా మనం ఎక్కువగా సాగు చేస్తున్నాం కాబట్టి కొర్ర పంటను మనం కందిలో వేసుకోవచ్చు, అలాగే వేరుశనగ పంటలో కూడా వాడుకోవచ్చు. 6 సార్లు కొర్ర వేసుకొని 1 సార్లు కంది, అంటే కందిలో మన అంతర పంటగా కొర్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగలో కొర్ర కూడా, అంటే వేరుశనగ 1 సార్లు వేసుకొని 2 వరుసలు కొర్రను సాగు చేసిన కూడా కొర్ర ద్వారా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కంది, కంది ఇందా చెప్పినట్టు కందిలో మనకు వేరుశనగ అనేది మంచి ప్రాచుర్యం పొందిన అంతర పంటగా చెప్పుకోవచ్చు. కంది వేరుశనగ చూసుకున్నట్టయితే 1 సార్లు కంది వేసుకొని 7 సార్లు వేరుశనగ వేస్తుంటాము. ఇది మంచి ప్రాఫిటబుల్గా సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా మనం సాగు చేస్తూ ఉంటాము. అలాగే కంది 1 సార్లు వేసుకొని మొక్కజొన్న కూడా 2 సార్లు వేసుకోవచ్చు. ఇలాగా ఈ పద్ధతి అవలంబించుకున్న కూడా మొక్కజొన్న ద్వారా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో పత్తిలో కూడా కంది ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులంతా కూడా, కంది కూడా ప్రాఫిటబుల్గా ఉంది. సో 6 సార్లు 7 సార్లు మనం పత్తి వేసుకొని 1 సార్లు కంది నిలబెట్టుకున్నా కూడా కంది ద్వారా మనకు ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పెసర ఏంటంటే మనం పత్తిలో కానీ కందిలో కానీ అలాగే తొలకరి వేసే కందిలో కానివ్వండి, రబీలు వేసే కందిలో కానివ్వండి, పత్తిలో కానీ ఇలాగ పెసర మనం అంతర పంటగా పెసరను సాగు చేసుకున్నా కూడా ఈ పెసర ద్వారా మనకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సోయా చిక్కుడులు కందిలో వేసుకోవచ్చు, సోయా చిక్కుడు 1 సార్లు వేసుకొని 7 సార్లు కంది వెదబెట్టుకోవచ్చు, లేదా పత్తి జొన్న మొక్కజొన్నలో మనకు 1:1 రేషియోలో వేసుకోవచ్చు. అంటే 1 సార్లు పత్తి కానివ్వండి, జొన్న కానీ, మొక్కజొన్న వేసుకొని 1 సార్లు సోయా చిక్కుడు వేసుకున్నా కూడా మనకు అంతర పంటల ద్వారా మనకు ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకసార్లు కంది వేసుకొని 7 సార్లు వేరుశనగ వేసుకున్నట్టయితే అది కూడా మంచి మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా వేరుశనగలో మనకు సజ్జ కూడా వేసుకోవచ్చు, 1 సార్లు సజ్జ 1 సార్లు వేరుశనగ, లేదా వేరుశనగ 1 సార్లు ఒక కొర్ర, వేరుశనగ వచ్చేసరికి 5 సార్లు, కొర్ర వచ్చేసరికి 4 సార్లు. ఈ పద్ధతి అవలంబించుకున్న కూడా మనకు అంతర పంటల ద్వారా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆముదము కూడా మనం వేస్తున్నాం కాబట్టి ఖరీఫ్ కాలంలో ఎక్కువగా నూనె గింజ పంటల్లో ప్రధాన పంటగా చెప్పుకో

0: నేను ఆముదం కూడా ఎక్కువ సాగు చేస్తున్నారు కాబట్టి ఆముదంలో కూడా వేరుశనగ అనేది సాగు చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఆముదం పంట వేసుకొని 5 సార్లు వేరుశనగ వేసుకోవచ్చు, లేదా ఆముదం ఒకసారి వేసుకొని 2 సార్లుగా సజ్జ కానివ్వండి, జొన్న కానివ్వండి, గోర్చిక్కుడు కానివ్వండి, అలసంద కానీ, ఇలాంటి పంటలు మనం 2 సార్లు విధానంగా మనం అవలంబించుకున్నట్లయితే అంతర పంటల ద్వారా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆముదం 1 సార్లు కానివ్వండి, కంది 5 సార్లు కానీ, ఇలాగా ఈ మనం ఈ డిఫరెంట్ నిష్పత్తుల్లో మనం వేసుకున్నట్లయితే ఈ అంతర పంటల ద్వారా కూడా మనకు మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చర్చించుకున్న అంశాలు ఏంటంటే మనకు వరిలో కానివ్వండి, సజ్జలో కానివ్వండి, అలాగే మొక్కజొన్నలో కానివ్వండి, అలాగే మనకు మినుము కానీ, పెసర కానీ, కంది కానీ, పత్తి కానీ, ఇలాగ అన్ని పంటల్లో ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే విత్తే సమయం చాలా ముఖ్యమైనది, అలాగే విత్తే దూరం ఒకటి, అలాగే మనకు విత్తన మోతాదు ఒకటి, అలాగే ఆ పంటల్లో మనం వాడుకోదగ్గ అంతర పంటల ఏదైతే బాగుంటుందో అవన్నీ కూడా మనం చర్చించుకున్నాము. నమస్కారం.
1: వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయం, విత్తన మోతాదు, విత్తే దూరం, అలాగే అంతర పంటల ప్రణాళిక గురించి వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ జి. రమేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ఇంతవరకు వ్యవసాయ పాఠశాల విన్నారు. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్.
1: 2047 సంవత్సరానికల్లా భారతదేశం వికసిత భారతదేశంగా మార్పు చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైనటువంటి ఒక పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
2: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజిపి అనే దాని అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 తారీఖున ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఎంఎస్ఎంఈ వాళ్ళు దీన్ని మనకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది మనకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని వాటా 5 నుండి 10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 2 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓపెన్ కేటగిరీ మెన్ అని ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, రెండవ భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 25%, పట్టణ ప్రాంతంలో 15% వరకు సబ్సిడీ వీరికి లభిస్తుంది మొత్తం ప్రాజెక్టు వ్యయంలో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇందులో లబ్ధిదారులు ఎవరు,

వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్ధిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈరోజు ఎలా స్టేటస్లో ఉందనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశాన్ని మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇంతవరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటాను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు, దరఖాస్తుదారుంది. తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీరు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడు అయితే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగంలో చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవారంగం అయితే 20 లక్షల వరకు బ్యాంకు రుణం మనకు, దానికోసం కూడా మనం డిపిఆర్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనము ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపార్చుకుంటామో, దాన్ని ఆధారం చేసుకొని మనము ఇంకా వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాము. ఈ బేసిక్ అయిన తర్వాత ఈడిపి ఉంటుందండి మనకు రిజిస్ట్రేషన్. ఈడిపి అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ తీసుకున్నామంటే, ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సేటి కెనరా బ్యాంక్ వాళ్ళు కడపలో మనకు ఆర్సేటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా బ్యాచ్ల్లో మనం నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈడిపి రిజిస్టర్ చేసుకొని అక్కడ సర్టిఫికేట్ని వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడిపి ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడిపి ట్రైనింగ్ అయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ స్కోర్ కార్డు, అంటే వాళ్ళ చదువును బట్టి, తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, ఇంకా మనం చెప్పాలంటే పాన్ కార్డు మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ కానీ, వాళ్ళ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని కానీ మొత్తం అంతా కూడా మనకు ఒక స్కోర్ కార్డు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కనీసం 50 మార్కులు తెచ్చుకున్నారంటే, ఇది సిస్టమ్ జనరేటెడ్ మనకు మార్క్స్, తెచ్చుకున్నారంటే 10 లక్షల వరకు వాళ్ళకి అర్హత ఉంటుందండి. 10 లక్షల పైన మనం రుణం తీసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా మనం 60 మార్కులు సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ స్కోర్ కార్డులో. ఇంకా మనము ముందుకెళ్ళినట్లయితే ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్ళకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారో, అతని మీద ఆధారపడి స్త్రీ కానీ పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నది అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామకు ఆధారంగా ధ్రువపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు, అనుభవం ఏదన్నా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు, లేదు ఎటువంటి అయినా ఇంకా మనకు అతనికి ఏదన్నా ఆదాయ వనరుగా ఉందంటే ఆ సర్టిఫికేటు, ఈ విధంగా మనము పాన్ కార్డు, ఇంకా అతను ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి కానీ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి ఏదన్నా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే ఇక ఇవన్నీ మనం ఒక అంశం అయితే, అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పిఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం మిగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు

0: జరుపుతారు. తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి, సిబిల్ స్కోర్ను బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా, నిలకడ కడుతున్నాడా, లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకొని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు ఇది మనము మొదట్లోనే చెప్పుకున్నాము, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్నట్టు రుణాన్ని ఇతర చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండవసారి కూడా రుణం మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండవసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
1: అంటే ఈ 50 లక్షలకి పైబడి
0: పైబడి అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పిఎంఈజీపీ ఈ www.pmegp.in అనే వెబ్సైట్ని సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల ఇతనికి అన్నీ చక్కగా ఉన్నట్లయితే, ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్నీ అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చిన ఈ నగదు మొత్తాన్ని అంతా కూడా వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాలపరిమితి వరకు బ్యాంకు వాళ్ళే దాన్ని డిపాజిట్గా బ్యాంకులో పెట్టుకోవడం జరుగుతుంది సబ్సిడీని.
1: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు వారి సహాయం.
0: అవునండి అవునండి, మనం చెప్పుకున్నాం వికసిత్ భారత్లో 2047లో భారతదేశం యువత కానీ స్త్రీలు కానీ పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి, వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి, యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవా రంగంలో ఏ ఏ పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది, ఏ ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
0: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి, మనకు సేవారంగం చూసుకుంటే చాలామంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు టాక్సీలు, అంటే ఫోర్ వీలర్లు మనం తీసుకోవడంలో చాలామంది ఎంతో శ్రద్ధను చూపిస్తారు. యెల్లో బోర్డ్ టాక్సీ బోర్డుగా తీసుకొని వీళ్ళు ట్రావెల్స్గా టాక్సీస్గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకునే శక్తి ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళ రుణాన్ని కట్టుకోగలుగుతారు, దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ రెండవ లోన్ కూడా మళ్ళీ ముందుకు వెళ్ళటానికి యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న ఈ చిన్న ఉదాహరణ బట్టి ఒక టాక్సీ రంగంలో యెల్లో బోర్డ్ తీసుకొని ఎవరైనా సరే ఈ పిఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ని ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకునేది అయితే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
1: టాక్సీ ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
0: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఈవీ మనం
1: ఎలక్ట్రానిక్ వెహికల్స్
0: తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వికసిత్ భారత్లో మనకు మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
1: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా ఇది సేవా రంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని వాటిని
0: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్కు మనం బలంగా ఉంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి చీనీ తోటలు కానీ, అరటి తోటలు కానీ, మనకు దానిమ్మ తోటలు కానీ, ఇంకా మనకు మిర్చి తోటలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో అంటే మన పంట చేతికి వచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకు వచ్చారంటే, ఒక డిపిఆర్తో వచ్చారంటే తప్పకుండా కూడా ఆడొక పరిశ్రమని మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండేటి చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం పెట్టుకోవాలంటే పిఎంఈజీపీ స్కీము చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనం యువతకు చెప్పవచ్చు.
1: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరికి వెళ్ళగలిగారు వారి జీవితంలో?
0: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా చెప్పు

0: చూసుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే 35% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి, ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
1: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇటు తయారీ రంగం కానీ అటు సేవా రంగంలో కానీ చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి, ఉన్నా కూడా అవి మినిమంగా మనకు ఉండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం కానీ పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొల్లాటరల్ సెక్యూరిటీస్గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

గత రాత్రి దివంగతులైన ఖతార్పూర్వ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా ఆల్ థాని గారికి నివాళిగా భారత ప్రభుత్వం ఈరోజును అధికారిక జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం నుండి పి లీల మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి గానం చేసిన ఈ గీతం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రీ రాఘవేంద్ర మహిమ చిత్రం నుండి పిబి శ్రీనివాస్ పాడిన ఈ భక్తి గీతం వింటారు.

0: భక్తిగీతం విన్నారు. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కార్ ఎన్సీసీ ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి భవన్లో ఈరోజు సిపి రాధాకృష్ణన్ను కలిసి ఎన్సీసీ సైనిక పాఠశాలలను గురించి వివరించారు. నషాముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా ఉపరాష్ట్రపతి స్వాగతించారు. దీనిని బలోపేతం చేయడం ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధిని మరింతగా పెంచాలని, శిక్షణ, మౌలిక సదుపాయాలు వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ, అలాగే ఒకరిని విదేశీయుడిగా గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ముద్రపడిన 27 పౌరులకు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా అనేవి రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని పేర్కొంది. అదే సమయంలో వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది. మొత్తంగా న్యాయపరమైన ప్రక్రియదే పైచేయి అని స్పష్టం చేసింది. అలాగే గౌహాటి హైకోర్టు ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేసింది. పాత ఓటర్ల జాబితాలో సాంకేతిక కారణాలు, చిన్నపాటి వ్యత్యాసాల ఆధారంగా తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో వారికి ఓరట లభించింది. అయితే వారి పౌరసత్వాన్ని ధృవీకరించే ఆధారాలను తాము పరిశీలించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. ట్రిబ్యునల్ మరోసారి విచారణ జరిపే వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండకూడదని ఆదేశాలిచ్చింది. దేశ అభివృద్ధి, సమృద్ధికి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్వే కొత్త మార్గాలను సృష్టిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్వేను రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ
2: एक मेट्रो भी चलनी चाहिए ताकि लखनऊ वासियों को किसी भी प्रकार की कोई असुविधा न हो. यदि तीव्र गति से यदि कहीं पर जाना चाहते हो, जिस प्रकार से उत्तर प्रदेश का तेजी के साथ विकास हो रहा है, आपको जानकर यह खुशी होगी, इसकी चर्चा केवल प्रदेशवासियों में ही नहीं होती बल्कि भारत के दूसरे राज्यों में भी इसकी चर्चा होती है. सचमुच हम सभी उत्तर प्रदेशवासी अपने को बहुत ही गौरवान्वित महसूस करते हैं.
1: 63 పొడవు, 6 కలిగిన ఈ ఎక్స్ప్రెస్వే భారతదేశంలో 2వ అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను కలిగి ఉంది. అంతేకాకుండా ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ మెషిన్ గైడెడ్ నిర్మాణం

సాంకేతికతను ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి ఎక్స్ప్రెస్వే ఇది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పిలుపునిచ్చారు. విదేశీ కరెన్సీ ప్రవాస భారతీయుల బ్యాంక్ డిపాజిట్లు, విదేశీ కరెన్సీ రుణాల మార్పిడి, స్వాప్ కార్యక్రమాలపై ఈరోజు న్యూఢిల్లీలో బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమీకరణ వేగాన్ని కొనసాగించడానికి ఎన్ఆర్ఐలతో మరింత విస్తృతంగా సంబంధాలు పెంచుకోవాలని స్పష్టం చేశారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల ఎండీలు, సీఈఓలు ఆర్బీఐ స్వాప్ సౌకర్య పథకాల కింద సాధించిన పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలను సమీకరించడంలో స్వాప్ సౌకర్యాల సమర్థతను బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల భాగస్వామ్యం బలపరుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ దేశాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. జపాన్లోని టోక్యో నగరంలో జరిగిన 8వ రక్షణ విధాన చర్చల సందర్భంగా ఇరు దేశాలు ప్రస్తుత ప్రాంతీయ ప్రపంచ భద్రతా పరిస్థితిపై సమగ్ర చర్చలు జరిపి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాయి. భారత ప్రతినిధి బృందానికి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నాయకత్వం వహించగా, జపాన్ ప్రతినిధి బృందానికి అంతర్జాతీయ వ్యవహారాల రక్షణ శాఖ ఉప మంత్రి కానో కోచి నాయకత్వం వహించారు. ఈ చర్చల సందర్భంగా గత రక్షణ విధాన చర్చల నుండి ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఇరు పక్షాలు సమీక్షించుకున్నాయి. రక్షణ పారిశ్రామిక సహకారం, సాంకేతిక ఆవిష్కరణలు, సైబర్ భద్రత, అంతరిక్షం, ఉమ్మడి వ్యూహాత్మక ఆసక్తి ఉన్న ఇతర రంగాలతో సహా అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ఇరు పక్షాలు చర్చించాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూజిలాండ్ మంత్రి మార్క్ ప్యాటర్సన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ఈరోజు కలిసింది. బలమైన పార్లమెంటరీ సహకారానికి భారత్ న్యూజిలాండ్ మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత పెంపొందించుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను ఈ సమావేశం స్పష్టం చేసిందని ఓం బిర్లా సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. పార్లమెంట్ హౌస్ సందర్శన సందర్భంగా భారతదేశపు చైతన్యవంతమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలు, వాస్తు వైభవాన్ని ప్రతినిధి బృందానికి పరిచయం చేశారని ఓం బిర్లా తెలిపారు. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఇండియా 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 134 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో 4వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి మరో 52 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో స్నేహారాణా 4, సయాలి, క్రాంతిగౌడ్, దీప్తి శర్మ 2 వికెట్లు చొప్పున తీసి ఇంగ్లాండ్ను తక్కువ పరుగులకి ఆలౌట్ చేసి సిరీస్ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పథకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ విజయం అపరిమితమైన యువశక్తి సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికున్న అభిరుచికి మరో ఉదాహరణ అని అన్నారు. గత దశాబ్ద కాలంగా ఒలింపియాడ్ వివిధ ఎడిషన్లలో భారత విద్యార్థులు నిలకడగా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం కూడా అంతే ప్రశంసనీయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొలంబియాలోని బుకార్మంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో 5 భారతీయ విద్యార్థులు స్వర్ణ పథకాలు సాధించారు. భారతదేశపు అతిపెద్ద ప్రపంచ వస్త్ర పరిశ్రమ ఉత్సవమైన భారత్ టెక్స్ 2026 రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం వస్త్ర పరిశ్రమ, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడి, అంతర్జాతీయ వాణిజ్యం వంటి రంగాలలో భారత్కు పెరుగుతున్న ప్రపంచస్థాయి నాయకత్వాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమంలో తయారీదారులు, ఎగుమతిదారులు, ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక ప్రదాతలు ఒకచోట చేరుతారు. దీనిపై న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో భారత టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ నరేన్ గోయంకా మాట్లాడుతూ, భారత టెక్స్ 3వ ఎడిషన్లో 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 130,000 పైగా వాణిజ్య సందర్శకులు, 20,000 పైగా వస్త్ర ఉత్పత్తులను ప్రదర్శించే ఎగ్జిబిటర్లు పాల్గొంటారని

0: అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వాతావరణం. అస్సాం, మేఘాలయ, బీహార్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMDA తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఈశాన్య, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఇదిలా ఉండగా కోస్తాంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో రేపటి వరకు వేడిగాలులు, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని IMD స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కోర్ NCC ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న NRI డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిగీతం వింటారు. భక్త శబరి చిత్రం నుండి PB శ్రీనివాస్ పాడిన

0: build happy, healthy families. That is how we secure the true promise of India's demographic dividend.
1: You have just heard a talk entitled Empowering Youth, Shaping Families by Dr. Kanakala Satyanarayana. With this, we come to the end of tonight's Talk in English program, which came to you from the Vishakhapatnam station of Akashvani. Do stand by for our next announcement.
2: మీరు ఇంతవరకు డాక్టర్ కె సత్యనారాయణ గారి ఆంగ్ల ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీతం సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. కార్యక్రమంలో ముందుగా సతత గణనాద రసిక ప్రియరాగం కండచాపు తాళం పురందరదాసు కీర్తన.

తరువాత మానస గురుగుహ, ఆనంద భైరవిరాగం, రూపకతాళం, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

తరువాత పాలింతువో పాలింపువో కాంతామణిరాగం ఆదితాళం త్యాగరాజకృతి.

శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటున్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. తరువాత దాచుకోవలెన తోడిరాగం, మిశ్రజాతి జంపెతాళం, త్యాగరాజకృతి.

మీరు ఇంతవరకు అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం విన్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల

0: And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం అదేవో తెలుగు తల్లి బృందగానం, రచన శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజనిలో హనుమాన్ చాలీస, భద్రాచల రామదాసు కీర్తనలు ఉంటాయి. 6:30 చింతన శీర్షికన శ్రీ యుఎస్ ప్రసాదరావు గారి వ్యాఖ్యానం ఉంటుంది. 6:35 పొలం పనుల్లో పంట మొదటి దశలో సస్యరక్షణ గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చే సూచనలు సలహాలు ఉంటాయి. ఏడు 15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన స్వాతంత్ర సమరయోధులు గరిమెళ్ల సత్యనారాయణ, అలాగే తెలుగు పండితుడు పోండ్ల రామకృష్ణయ్య వారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, తరువాత సంగీత దర్శకులు శ్రీ ఎంఎస్ విశ్వనాథం గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వారి జీవిత విశేషాలు, అనంతరం పరిచయ కార్యక్రమంలో సంజ్ఞలు సంకేతాల ద్వారా భావ వ్యక్తీకరణ ఈ అంశం గురించి డాక్టర్ కంటి మహంతి సుచిత్రరావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. తర్వాత భక్తి సంగీతం శ్రీమతి ఏ సూర్యభాను గానం చేసిన భక్తి గీతాలు ఉంటాయి. వయోలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి. రేపు ఉదయం 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ ఉంటుంది. నిర్వహణ శ్రీ ఎంపీ రవిశంకర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో డాక్టర్ శ్రీమతి వి వెంకటరాణి గానం చేసిన గానం వింటారు. శ్రీ కేవీఎస్ ప్రసాద్ వయోలిన్, శ్రీ కె జ్ఞానానంద మృదంగం, శ్రీ జి వెంకటేష్ మోర్సింగ్. రేపు ఉదయం 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో ప్రొవిడెంట్ ఫండ్ ప్రయోజనాలపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో అతిథి కె అవినాష్ కుమార్, రీజనల్ పిఎఫ్ కమిషనర్, పరిచయకర్త శ్రీ ఎన్ మణి, శ్రీమతి ఎన్ మణి. రేపు 12:40 సంధ్యారాగంలో పెద్ద వయసులో వచ్చే కంటి సమస్యలు నివారణ చికిత్స ఈ అంశం గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ టి కిరణ్మయ్య గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. రేపు 12:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో పూరి రథయాత్ర, ఈ కార్యక్రమంపై శ్రీమతి డివి మానస వ్యాఖ్యానం ఉంటుంది. 2:31 రంగస్థలి, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని పాత్ర, శ్రీ కె పార్వతీశం ఆలపించిన రంగస్థల పద్యాలు ఉంటాయి. హార్మోనియం శ్రీ సిహెచ్ వెంకటరావు. రేపు 6:30 సాయం సమీరం కార్యక్రమంలో శ్రీమతి ఏ శశిరాణి గానం చేసిన లలిత గీతాలు ఉంటాయి. కీబోర్డ్ శ్రీ యు శివ, తబలా శ్రీ యు సూర్యనారాయణ. అనంతరం ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన నషాముక్త్ భారత్ అభియాన్ అంశం గురించిన వివరాలు ఉంటాయి. రేపు రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కొబ్బరిని ఆశించు పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి కృషి విజ్ఞాన కేంద్రం అమదాల వలస నుంచి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ అనూష గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం వ్యవసాయ సమాచారంలో సమీకృత వ్యవసాయంలో పాడి పశువుల పోషణ గురించిన వివరాలు ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో వికసిత్ భారత్ 2047 భాగంగా పిఎం సూర్యగర్ బిజిలీ యోజన పథకం గురించి కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమ నిర్వాహకులు గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:00 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి. రేపు రాత్రి 10:00 హరికథా గానము ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. వాతావరణం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి వాల్టేరు వాతావరణ కేంద్రం వారు ఈ పూట అందించిన వాతావరణ

వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాల్టేరు వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33.6 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. విశాఖ పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28.6 డిగ్రీల సెల్సియస్. ఇక ఆంధ్ర తీరంలోని మత్స్యకారులకు, యానాం పరిసర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను వాతావరణ సూచన. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు మరియు దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈ రాత్రి గాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. ఇక బంగాళాఖాతంలో మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఈ రాత్రి, రేపు, ఎల్లుండ ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాత భాగంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున ఒడిశా తీర ప్రాంతం, తీరానికి దూరంగా మరియు అండమాన్ సముద్రంపై గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం వారు, తుఫాను హెచ్చరికల కేంద్రం వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:16 దాటి 38 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ పై మీడియం వేవ్, ఎఫ్ఎం 102 మెగాహెర్ట్జ్ పై ఉదయం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

తవన సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:16 దాటి 38 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 320.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ పై మీడియం వేవ్ ఎఫ్ఎం 102 మెగాహెచ్ పై ఉదయం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.